సగుంషన్నో నః సమసత సచ్ఛన్నో నః సమసత్ సమసద సచ్ఛగుం సమసద్యుపదే ద్యుపదే అసచ్ఛగుం సమసద్యుపదే అసద్యుపదే ద్యుపదే అసదసద్యుపదే చతుష్పదే చతుష్పదే ద్యుపదే అసదసద్యుపదే చతుష్పదే ద్విపదే చతుష్పదే చతుష్పదే ద్విపదే ద్విపదే చతుష్పదే విశ్వం విశ్వం చతుష్పదే.

సహస్రగుం హేతయో హేతయః సహస్రగుం సహస్రగుం హేతయోన్యమన్యగుం హేతయః సహస్రగుం సహస్రగుం హేతయోన్యం హేతయోన్యమన్యగుం హేతయో హేతయోన్యమస్మదస్మదన్యగుం హేతయో హేతయ

ఓం పరం నమః ఓం పరం జ్యోతిషే నమః ఓం పద్మగర్భాయ నమః ఓం సలిలాయ నమః ఓం తత్వాధికాయ నమః ఓం సర్గాయ నమః ఓం దీర్ఘాయ నమః ఓం శ్రగ్వినే నమః ఓం పాండరాంగాయ నమః ఓం ఘోరాయ నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం నిష్కలాయ నమః

ఆగ్యాయ నమః ఓం చంద్ర సంజీవనాయ నమః ఓం హరాయ నమః ఓం బహురూపాయ నమః ఓం ప్రసన్నాయ నమః ఓం ఆనందపూరితాయ నమః ఓం కూటస్థాయ నమః ఓం మోక్షఫలాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం విరాగిణే నమః ఓం యజ్ఞభోక్త్రే నమః ఓం సుషేణాయ నమః ఓం దక్షయజ్ఞవిఘాతినే నమః ఓం సర్వాత్మనే నమః ఓం విశ్వపాలాయ నమః ఓం విశ్వగర్భాయ నమః ఓం గర్భాయ నమః ఓం దేవగర్భాయ నమః ఓం సంసారార్ణవమగ్నానాం సముద్ధరణహేతవే నమః ఓం మునిప్రియాయ నమః ఓం కళ్యాయ నమః ఓం మూలప్రకృతయే నమః ఓం సమస్తసిద్ధయే నమః ఓం తేజోమూర్తయే నమః ఓం ఆశ్రమస్థాపకాయ నమః ఓం వర్ణినే నమః ఓం సుందరాయ నమః ఓం మృగబాణార్పణాయ నమః ఓం శారదావల్లభాయ నమః ఓం విచిత్రమాయినే నమః ఓం అలంకరిష్ణవే నమః ఓం బహిర్ముఖ మహాదర్పమథనాయ నమః ఓం అష్టమూర్తయే నమః ఓం నిష్కలాయ నమః ఓం హవ్యభోజ్యాయ నమః ఓం యజ్ఞనాథాయ నమః ఓం మేఘ్యాయ నమః ఓం ముఖ్యాయ నమః ఓం త్రివిష్టాయ నమః ఓం అంబికాపతయే నమః ఓం మహాదాంతాయ నమః ఓం సత్యప్రియాయ నమః ఓం సత్యాయ నమః ఓం ప్రియనిత్యాయ నమః ఓం నిత్యతృప్తాయ నమః ఓం వేదిత్రే నమః ఓం మృదుహస్తాయ నమః ఓం అర్ధనారీశ్వరాయ నమః ఓం కుఠారాయుధపాణయే నమః ఓం వరాహభేదినే నమః ఓం కంకాళధారిణే నమః ఓం మహార్థాయ నమః ఓం సుసత్వాయ నమః ఓం కీర్తిస్తంభాయ నమః ఓం కృతాగమాయ నమః ఓం వేదాంతపఠితాయ నమః ఓం అశ్రోత్రాయ నమః ఓం శ్రుతిమతే నమః ఓం బహుశ్రుతిధరాయ నమః ఓం అగ్రాణాయ నమః ఓం గంధావగ్రాణకారిణే నమః ఓం పాదహీనాయ నమః ఓం వోడ్రే నమః ఓం సర్వత్రగతయే నమః ఓం వ్యక్షాయ నమః ఓం జననేత్రాయ నమః ఓం చిదాత్మనే నమః ఓం రసజ్ఞాయ నమః ఓం రసనారహితాయ నమః ఓం అమూర్తాయ నమః ఓం మూర్తాయ నమః ఓం సదసస్పతయే నమః ఓం జితేంద్రియాయ నమః ఓం తథ్యాయ నమః ఓం పరం జ్యోతిస్వరూపిణే నమః ఓం సర్వమర్త్యాణామాదికర్త్రే నమః ఓం భువంతయే నమః ఓం సర్గస్థితి వినాశానాం కర్త్రే నమః ఓం ప్రేరకాయ నమః ఓం అంతర్యామిణే నమః ఓం సర్వహృదిస్థాయ నమః ఓం చక్రభ్రమణకర్త్రే నమః ఓం పురాణాయ నమః ఓం వామదక్షిణహస్తోత్థలోకేశ హరిశాలినే నమః ఓం సకలకల్యాణదాయినే నమః ఓం ప్రసవాయ నమః ఓం స్వభావోదారధీరాయ నమః ఓం సూత్రకారాయ నమః ఓం విషయార్ణవమగ్నానాం సముద్ధరణసేతవే నమః ఓం అస్నేహస్నేహరూపాయ నమః ఓం వార్తాతిక్రాంతవర్తినే నమః ఓం యత్ర సర్వ యతః సర్వం సర్వం యత్ర తస్మై నమః ఓం మహార్ణవాయ నమః ఓం భాస్కరాయ నమః ఓం భక్తిగమ్యాయ నమః ఓం భక్తానాం సులభాయ నమః ఓం దుష్టానాం దుష్ప్రదర్శాయ నమః ఓం వివేకీనాం విజయాయ నమః ఓం అతర్కితాయ నమః.

శుభాయ నమః. ఓం కర్పూర దేహాయ నమః. ఓం సర్పహారాయ నమః. ఓం సంసారపారాయ నమః. ఓం కమణీయాయ నమః. ఓం వహ్నిదర్ప విఘాతాయ నమః. ఓం వాయుదర్ప విఘాతినే.

ఓం శరణాగతపాలాయ నమః. ఓం మహాబలపరాయ నమః. ఓం సర్వపాపహరాయ నమః. ఓం మహానాదాయ నమః. ఓం కృష్ణస్య జయదాత్రే.

ఓం విద్యేషాయ నమః, ఓం జయాయ నమః, ఓం వ్యాజసంవర్ధనాయ నమః, ఓం మధ్యస్థాయ నమః, ఓం అంగుష్ఠశిరసాలంకానాథదర్పహరాయ నమః, ఓం వైయాగ్రపురవాసాయ నమః, ఓం సర్వేశ్వరాయ నమః, ఓం పరావరేషాయ నమః, ఓం జగత్స్థావరమూర్తయే నమః, ఓం అనుపమేషాయ నమః.

0: ఓం గోధరాయ నమః, ఓం వరుధినే నమః, ఓం సోమాయ నమః, ఓం కూప్యాయ నమః, ఓం పాతాళవాసినే నమః, ఓం తారాధినాథాయ నమః, ఓం వాగీషాయ నమః, ఓం సదాచారాయ నమః, ఓం గౌరాయ నమః, ఓం స్వాయుధాయ నమః, ఓం సంసారమోచకాయ నమః, ఓం వర్ణినే నమః, ఓం లింగరూపిణే నమః, ఓం సచ్చిదానందరూపాయ నమః, ఓం పాపరాశిహరాయ నమః, ఓం అతర్క్యాయ నమః, ఓం అప్రమేయాయ నమః, ఓం ప్రమాణాయ నమః, ఓం కలిగ్రాసాయ నమః, ఓం భక్తానాం భుక్తిముక్తిప్రదాయినే నమః, ఓం గజారయే నమః, ఓం విదేహాయ నమః, ఓం త్రిలింగరహితాయ నమః, ఓం అచింత్యశక్తయే నమః, ఓం అలంగ్యశాసనాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం రాధాధిరాజాయ నమః, ఓం చైతన్య విషయాయ నమః, ఓం శుద్ధాత్మనే నమః, ఓం బ్రహ్మజ్యోతిషే నమః, ఓం స్వస్తిదాయ నమః, ఓం మయోభవే నమః, ఓం దుర్జ్ఞేయ సామర్థ్యాయ నమః, ఓం యజ్వనే నమః, ఓం చక్రేశ్వరాయ నమః, ఓం రుచయే నమః, ఓం నక్షత్రమాలినే నమః, ఓం అనర్థనాశనాయ నమః, ఓం భస్మలేపకరాయ నమః, ఓం సదానందాయ నమః, ఓం విదుషే నమః, ఓం సుగుణాయ నమః, ఓం విరోధినే నమః, ఓం దుర్గమాయ నమః, ఓం శుభాంగాయ నమః, ఓం మృగవ్యాధాయ నమః, ఓం ప్రియాయ నమః, ఓం ధర్మధామ్నే నమః, ఓం ప్రయోగాయ నమః, ఓం విభాగినే నమః, ఓం నాద్యాయ నమః, ఓం అమృతపానాయ నమః, ఓం సోమపాయ నమః, ఓం తపస్వినే నమః, ఓం విచిత్రవేషాయ నమః, ఓం పుష్టి సంవర్ధనాయ నమః, ఓం చిరంతనాయ నమః, ఓం ధనుషే నమః, ఓం వృక్షాణాం పతయే నమః, ఓం నిర్మాయాయ నమః, ఓం అగ్రగణ్యాయ నమః, ఓం వ్యోమాతీతాయ నమః, ఓం సంవత్సరాయ నమః, ఓం లోప్యాయ నమః, ఓం స్థానదాయ నమః, ఓం స్తవిష్ణవే నమః, ఓం వ్యవసాయ ఫలాంతాయ నమః, ఓం మహాకర్తృప్రియాయ నమః, ఓం గుణత్రయ స్వరూపాయ నమః, ఓం సిద్ధిస్వరూపిణే నమః, ఓం స్వరూప రూప రూపాయ నమః, ఓం స్వేచ్ఛాయ నమః, ఓం పూరుషాయ నమః, ఓం కాలాత్పరాయ నమః, ఓం వేద్యాయ నమః, ఓం బ్రహ్మాండరూపిణే నమః, ఓం అనిత్య నిత్య రూపాయ నమః, ఓం తదంతర్వర్తినే నమః, ఓం తీర్థాయ నమః, ఓం కూల్యాయ నమః, ఓం పూర్ణాయ నమః, ఓం వటవే నమః, ఓం పంచతన్మాత్ర రూపాయ నమః, ఓం పంచకర్మేంద్రియాత్మనే నమః, ఓం విశృంఖలాయ నమః, ఓం దర్పాయ నమః, ఓం విషయాత్మనే నమః, ఓం అనవద్యాయ నమః, ఓం శాస్త్రాయ నమః, ఓం స్వతంత్రాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం ప్రౌఢాయ నమః, ఓం ప్రజ్ఞాయ నమః, ఓం యోగారూఢాయ నమః, ఓం మంత్రజ్ఞాయ నమః, ఓం ప్రగల్భాయ నమః, ఓం ప్రదీప విమలాయ నమః, ఓం విశ్వావాసాయ నమః, ఓం దక్షాయ నమః, ఓం వేద నిశ్వాసితాయ నమః, ఓం యజ్ఞాంగాయ నమః, ఓం సువీరాయ నమః, ఓం నాగచూడాయ నమః, ఓం వ్యాఘ్రాయ నమః, ఓం బాణహస్తాయ నమః, ఓం స్కందాయ నమః, ఓం దక్షిణే నమః, ఓం క్షేత్రజ్ఞాయ నమః, ఓం రహస్యాయ నమః, ఓం స్వస్థానాయ నమః, ఓం వరీయసే నమః, ఓం గహనాయ నమః, ఓం విరామాయ నమః, ఓం సిద్ధాంతాయ నమః, ఓం మహీధరాయ నమః, ఓం గృహ్యాయ నమః, ఓం వటవృక్షాయ నమః, ఓం జ్ఞానదీపాయ నమః, ఓం దుర్గాయ నమః, ఓం సిద్ధాంతై నిశ్చితాయ నమః, ఓం శ్రీమతే నమః, ఓం ముక్తిబీజాయ నమః, ఓం కుశలాయ నమః, ఓం వివాసినే నమః, ఓం ప్రేరక్షాయ నమః, ఓం విశోకాయ నమః, ఓం హవిర్ధానాయ నమః, ఓం గంభీరాయ నమః, ఓం సహాయాయ నమః, ఓం భోజనాయ నమః, ఓం సుభోగినే నమః, ఓం మహాయజ్ఞాయ నమః, ఓం తీక్ష్ణాయ నమః, ఓం భూతచారిణే నమః, ఓం ప్రతిష్ఠితాయ నమః, ఓం మహోత్సాహాయ నమః, ఓం పరమార్థాయ నమః, ఓం శిశవే నమః, ఓం ప్రాంశవే నమః, ఓం కపాలినే నమః, ఓం సహజాయ గృహస్థాయ నమః, ఓం సంధ్యానాథాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం సద్భిస్సంభూజితాయ నమః, ఓం వితలాసురఘాతినే నమః, ఓం జనాధిపాయ నమః, ఓం యోగ్యాయ నమః, ఓం కామేశాయ నమః, ఓం కిరీటినే నమః, ఓం అమోఘ విక్రమాయ నమః, ఓం నగ్నాయ నమః, ఓం దళఘాతినే నమః, ఓం సంగ్రామాయ నమః, ஓம் நரேஷாய நமஹ, ஓம் சுதி பஸ்மனே நமஹ, ஓம் பூதி பிரியாய நமஹ, ஓம் பூம்னே நமஹ, ஓம் சேனாய நமஹ, ஓம் சதுராய நமஹ, ஓம் மனுஷ்ய பாஹ்ய கதயே நமஹ, ஓம் கிருதஜ்ஞாய நமஹ, ஓம் ஷிகண்டினே நமஹ, ஓம் நிர்லேபாய நமஹ, ஓம் ஜடார்த்ராய நமஹ, ஓம் மகாகாலாய நமஹ, ஓம் மேரவே நமஹ, ஓம் விரூபரூபாய நமஹ, ஓம் சக்திகம்யாய நமஹ, ஓம் சர்வாய நமஹ, ஓம் சதசத்சத்யாய நமஹ, ஓம் சுவ்ரதாய நமஹ, ஓம் பக்தப்ரியாய நமஹ, ஓம் ஸ்வேதரக்ஷாபராய நமஹ, ஓம் சுகுமார மகாபாபஹராய நமஹ, ஓம் ரதினே நமஹ, ஓம் தர்மராஜாய நமஹ, ஓம் தனாத்யக்ஷாய நமஹ, ஓம் சித்தயே நமஹ, ஓம் மகாபூதாய நமஹ, ஓம் கல்பாய நமஹ, ஓம் கல்பனாரஹிதாய நமஹ, ஓம் ஖்யாதாய நமஹ, ஓம் ஜிதவிஸ்வாசாய நமஹ, ஓம் கோகர்ணாய நமஹ, ஓம் சுசாரவே நமஹ, ஓம் ஸ்ரோத்ரியாய நமஹ, ஓம் வதான்யாய நமஹ, ஓம் துர்லபாய நமஹ, ஓம் குடும்பினே நமஹ, ஓம் விரஜாய நமஹ, ஓம் சுகந்தாய நமஹ, ஓம் விஸ்வம்பராய நமஹ, ஓம் பவாதீதாய நமஹ, ஓம் திஷ்யாய நமஹ, ஓம் சாமகாய நமஹ, ஓம் அத்வைதாய நமஹ, ஓம் த்விதீயாய நமஹ, ஓம் கல்பராஜாய நமஹ, ஓம் போகினே நமஹ, ஓம் சின்மயாய நமஹ, ஓம் சுக்லஜ்யோதிஷே நமஹ, ஓம் க்ஷேத்ரகாய நமஹ, ஓம் சர்வபோக சமிருத்தாய நமஹ, ஓம் சாம்பராயாய நமஹ, ஓம் ஸ்வப்ரகாஷாய நமஹ, ஓம் ஸ்வச்சந்தாய நமஹ, ஓம் சுதந்தவே நமஹ, ஓம் சர்வஜ்ஞமூர்த்தயே நமஹ, ஓம் குஹ்யேஷாய நமஹ, ஓம் சுஷாந்தாய நமஹ, ஓம் சாரதாய நமஹ, ஓம் சுஷீலாய நமஹ, ஓம் கௌஷிகாய நமஹ, ஓம் தனாய நமஹ, ஓம் அபிராமாய நமஹ, ஓம் தத்வாய நமஹ, ஓம் வியாலகல்பாய நமஹ, ஓம் அரிஷ்டமதனாய நமஹ, ஓம் சுப்ரதீகாய நமஹ, ஓம் ஆஷவே நமஹ, ஓம் ப்ரஹ்மகர்ப்பாய நமஹ, ஓம் வருணாய நமஹ, ஓம் அத்ரயே நமஹ, ஓம் காலாக்னிருத்ராய நமஹ, ஓம் ஷ்யாமாய நமஹ, ஓம் சுஜனாய நமஹ, ஓம் அஹிர்புத்ஞாய நமஹ, ஓம் ஜாராய நமஹ, ஓம் துஷ்டாணாம் பதயே நமஹ, ஓம் சமயநாதாய நமஹ, ஓம் சமயாய நமஹ, ஓம் குஹாய நமஹ, ஓம் துர்லங்க்யாய நமஹ, ஓம் சந்தஸ்ஸாராய நமஹ, ஓம் தம்ஷ்டிணே நமஹ, ஓம் ஜோதிர்லிங்காய நமஹ, ஓம் மித்ராய நமஹ, ஓம் ஜகதாம் ஹிதகாரிணே நமஹ, ஓம் காருண்ய நிதயே நமஹ, ஓம் ஸ்லோகாய நமஹ, ஓம் ஜயசாலினே நமஹ, ஓம் ஞானோதயாய நமஹ, ஓம் பீஜாய நமஹ, ஓம் ஜகத்விப்ரமஹேதவே நமஹ, ஓம் அவதூதாய நமஹ, ஓம் சிஷ்டாய நமஹ, ஓம் சந்தசாம்பதயே நமஹ, ஓம் ஃபேன்யாய நமஹ, ஓம் குஹ்யாய நமஹ, ஓம் சர்வபந்த விமோசினே நமஹ, ஓம் உதாரகீர்த்தயே நமஹ, ஓம் சாஸ்வத் பிரசன்ன வதனாய நமஹ, ஓம் வசவே நமஹ, ஓம் வேதகாராய நமஹ, ஓம் ராஜிஷ்ணு ஜிஷ்ணவே நமஹ, ஓம் சக்ரிணே நமஹ, ஓம் தேவதேவாய நமஹ, ஓம் கதாஹஸ்தாய நமஹ, ஓம் புத்ரிணே நமஹ, ஓம் பாரிஜாத சுபுஷ்பாய நமஹ, ஓம் கணாதிபாய நமஹ, ஓம் சர்வசாகாதிபதயே நமஹ, ஓம் பிரஜனேஷாய நமஹ, ஓம் சூக்ஷ்ம பிரமாண பூதாய நமஹ, ஓம் சுரபார்ஸ்வகதாய நமஹ, ஓம் அசரீர சரீராய நமஹ, ஓம் அபகல்பாய நமஹ, ஓம் சுகேஷாய நமஹ, ஓம் சுபுஷ்பாய நமஹ, ஓம் ஸ்ருதயே நமஹ, ஓம் புஷ்பமாலினே நமஹ, ஓம் முனித்யேயாய நமஹ, ஓம் முனயே நமஹ, ஓம் பீஜசம்ஸ்தமரீச்சயே நமஹ, ஓம் சாமுண்டாஜனகாய நமஹ, ஓம் கிருத்திவாசசே நமஹ, ஓம் யுக்தகேஷாய நமஹ, ஓம் யோக்யாய நமஹ, ஓம் தர்மபீடாய நமஹ, ஓம் மகாவீர்யாய நமஹ, ஓம் தீப்தாய நமஹ, ஓம் புத்தாய நமஹ, ஓம் அஷனயே நமஹ, ஓம் விசிஷ்டேஷ்டாய நமஹ, ஓம் சேனான்யே நமஹ, ஓம் த்விபதே நமஹ, ஓம் காரணாய நமஹ, ஓம் பகவதே நமஹ, ஓம் பாணதர்பஹராய நமஹ, ஓம் அதீந்திரியாய நமஹ, ஓம் ரம்யாய நமஹ, ஓம் ஜனானந்தகராய நமஹ, ஓம் சதாசிவாய நமஹ, ஓம் சௌம்யாய நமஹ, ஓம் சிந்தியாய நமஹ, ஓம் சசிமௌலினே நமஹ, ஓம் ஜாதுகர்ண்யாய நமஹ, ஓம் சூர்யாத்யக்ஷாய நமஹ, ஓம் ஜோதிஷே நமஹ, ஓம் குண்டலீஷஸ்ய வரதாய நமஹ, ஓம் அபயாய நமஹ, ஓம் வசந்தாய நமஹ, ஓம் சுரபயே நமஹ, ஓம் ஜயாரிமதனாய நமஹ, ஓம் பிரேம்ணே நமஹ, ஓம் புரஞ்சயாய நமஹ, ஓம் பிரஷதஸ்வாய நமஹ, ஓம் ரோஜிஷ்ணவே நமஹ, ஓம் அசுரஜிதே நமஹ, ஓம் ஸ்வேதபீதாய நமஹ, ஓம் சஞ்சரீகாய நமஹ, ஓம் தமிஸ்ரமதனாய நமஹ, ஓம் பிரமாதினே நமஹ, ஓம் நிதாகாய நமஹ, ஓம் சித்ரகர்ப்பாய நமஹ, ஓம் சிவாலயாய நமஹ, ஓம் ஸ்துத்யாய நமஹ, ஓம் தீர்த்ததேவாய நமஹ, ஓம் பத்தீநாம் பதயே நமஹ, ஓம் விசித்திரசக்தயே நமஹ, ஓம் நிஸ்துலரூபாய நமஹ, ஓம் சவித்ரே நமஹ, ஓம் தபசே நமஹ, ஓம் அஹங்காரஸ்வரூபாய நமஹ, ஓம் மேதாதிபதயே நமஹ, ஓம் அபாராய நமஹ, ஓம் தத்துவவிதே நமஹ, ஓம் க்ஷயத்வீராய நமஹ, ஓம் பஞ்சாஸ்யாய நமஹ, ஓம் அக்ரகண்யாய நமஹ, ஓம் விஷ்ணு பிராணேஸ்வராய நமஹ, ஓம் அகோச்சராய நமஹ, ஓம் யாம்யாய நமஹ, ஓம் க்ஷேம்யாய நமஹ, ஓம் வடவாக்னயே நமஹ, ஓம் விக்ரமாய நமஹ, ஓம் ஸ்வதந்த்ராய நமஹ, ஓம் ஸ்வதந்த்ரகதயே நமஹ, ஓம் அநாவ்ருதாய நமஹ, ஓம் முக்தாய நமஹ, ஓம் மாத்ருகாபதயே நமஹ, ஓம் பீஜகோஷாய நமஹ, ஓம் திவ்யானந்தாய நமஹ, ஓம் முக்தயே நமஹ, ஓம் விஸ்வதேவாய நமஹ, ஓம் சாந்தராகாய நமஹ, ஓம் சுதேவாய நமஹ, ஓம் ஹேமகர்பாய நமஹ, ஓம் அநாத்யந்தாய நமஹ, ஓம் சண்டாய மனோநாதாய நமஹ, ஓம் ஞானஸ்கந்தாய நமஹ, ஓம் துஷ்டாய நமஹ, ஓம் கபிலாய மகர்ஷயே நமஹ, ஓம் த்ரிகாக்னிகாலாய நமஹ, ஓம் தேவசிம்ஹாய நமஹ, ஓம் மணிபூராய நமஹ, ஓம் சதுர்வேதாய நமஹ, ஓம் ஸ்வரூபாணாம் ஸ்வபாவாய நமஹ, ஓம் அந்தர்யாகாய நமஹ, ஓம் ஸ்லோகாய நமஹ, ஓம் வன்யாய நமஹ, ஓம் மகாதர்மாய நமஹ, ஓம் பிரசன்னாய நமஹ, ஓம் சர்வாத்ம ஜோதிஷே நமஹ, ஓம் ஸ்வயம் புவே நமஹ, ஓம் அத்வாதீதாய நமஹ, ஓம் யக்ஷராட்சசமன்மஹே நமஹ, ஓம் சாந்தி சாந்தி சாந்திஹி. இதி ஸ்ரீ பாத்மே புராணே பஞ்சபஞ்சாஷத் சாஹஸ்ரிகாயாம் சம்ஹிதாயாம் உத்தரபாகே வில்வகேஸ்வர மாஹாத்மியே ஸ்ரீ கிருஷ்ண மார்க்கண்டேய சம்வாதே வேதசாராக்யம் சிவசஹஸ்ரநாம ஸ்தோத்ரம் சம்பூர்ணம்.
1: ஓம் நம சிவாய. யூ ஆர் லிஸ்னிங் டு சைவம்.org ரேடியோஸ், 24/7 ஸ்பிரிச்சுவல் சேனல்ஸ் ஃப்ரம் சைவம்.org. ஓம் நம சிவாய.
2: Dear listeners of Shaivam.org, the following is Shukla Yajurvedam, Madhyandina Shaka, Adhyayam 35.

ఒక వ్యక్తి చేతి దగ్గరికి వచ్చామంటే ఆయన పట్టుకున్నట్టే అనమాట, అంతే కదా. ఇంకా శివుణ్ణి పట్టుకున్నాడు. పట్టుకోగానే వెంటనే తర్వాత మంత్రంలో మీరు పరిశీలించి చూస్తే ఎంత అద్భుతమైన విషయం కనిపిస్తుంది చూడండి. అయితే డైరెక్ట్గా ఆయనకు నమస్కారం పెట్టవచ్చుగా, ఈ ఆయుధానికి ఎందుకండి మధ్యలో నమస్కారం అంటే, ప్రకృతిని నిరసించడం కాదు మన యొక్క ఈ శాస్త్రముల రహస్యం. ప్రకృతిలో పరమేశ్వర శక్తి ఉన్నది అని తెలుసుకో. ప్రకృతిని వస్తు దృష్టితో కాకుండా పరబ్రహ్మ దృష్టితో చూడు. అందుకు ప్రయోగించే పరమేశ్వరుడు ఈ ప్రకృతి నిండా దాగి ఉన్నాడు గనుకనే ప్రతి ఆయుధము కూడా ఏమిటి అంటే భగవంతుని యొక్క అనంత లీలా విభూతులు ఆ ఆయుధాల్లో ఉంటాయి. పరమేశ్వరుడు ప్రతి ఆయుధాన్ని మనం నమస్కరించాలి. అందుకే శంఖం సదాహం శరణం ప్రపద్యే, చక్రం సదాహం శరణం ప్రపద్యే, గదాం సదాహం శరణం ప్రపద్యే, శాంఖం సదాహం శరణం ప్రపద్యే అని నారాయణుడి యొక్క శంఖచక్ర గదా పద్మాన్ని ధనుస్సుని కూడా నమస్కరించాం. ఎందుకు వాటిని నమస్కరించాలి? ఎందుకంటే అవి మనల్ని ఎంత రక్షిస్తూ ఎంత శిక్షిస్తున్నాయో అంత రక్షిస్తాయి. వాటితోనే ఆయన రక్ష శిక్ష రెండు చేస్తున్నాడు. ఏ ప్రకృతి యొక్క బాణాన్ని చూసి నువ్వు భయపడ్డావో ఆ ప్రకృతి బాణంతోనే ఆయన నిన్ను రక్షిస్తున్నాడు. నిన్ననే చెప్పుకున్నాం మనం, నీటిని చూసి అది మన మీదకి వరద వస్తూ ఉంటే అమ్మో అని భయపడిపోతున్నాం, భయపడి దూరం వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం. నిజంగా నీటికి దూరమే బ్రతకగలమా? ఆ నీరు బాధించడానికి వస్తే బాధ కానీ ఆ నీరే రక్షించడానికి వస్తే శరణు అంటాం కదా. అందుకే స్వామి నీ ఆయుధాలు మాత్రం దాచేయకు, ఆయుధాలు కావాలి కానీ అన్ని హింసించకూడదు, వాటి పని ఒకటి ఉన్నదనమాట. అందుకే నీ ఘోర రూపమైన ఈ ఆయుధములు కూడా నేను నమస్కరిస్తున్నాను, ఎందుకంటే వాటి ద్వారా నీ యొక్క శక్తి వచ్చింది కదా. ఇది ఒక్కటి తెలుసుకోండి, మనల్ని ఏడిపించే వాళ్ళకు కూడా నమస్కారం పెట్టని నేర్చుకుంటాం మనం. ఎందుకంటే మనల్ని బాధించుతున్నాయి అంటే మనం చేసుకున్న పాపం కొద్దీ ఆ బాణం ద్వారా ఆయన బాధిస్తూ ఉంటాడు. మన చుట్టూ బాణాలు ఉన్నాయి, చుట్టూ ఆలోచిస్తే మనల్ని ఏడిపించే బాణాలు ఎన్ని రకాలు నిన్ననే వివరించుకున్నాం. బాణాల అంపశయ్య మీద భీష్ముడు కాదు మనం ఉన్నాం, మన చుట్టూ అవి గుచ్చుతూనే ఉన్నాయి మనం. ఈ బాణాలన్నీ ప్రయోగించిన వాడు ఆ పరమాత్మ. ఇంకొక విషయం ఇక్కడ ఉన్నది, ఈ మనం అభిషేకం చేసేటప్పుడు సరే జ్ఞానం తత్వం ఒకవైపు ఉంచుదాం, ఇటువైపు వద్దాం, ఇందులో ఏ భావం చూపిస్తున్నాడు మనిషి ఏ సమయంలో శరణు పెడతారు? వర్రీ టెన్షన్, అవును కదా, టెన్షన్ వర్రీ ఏకంగా వచ్చింది, గట్టిగా తగిలింది అనుకోండి నీకు ఏడవడానికి ఉండం, బాధ లేదు. ఇది ఉన్నదే అటు ప్రయోగము కాలేదు, ప్రయోగించకుండా ఊరుకోలేదు, ఎక్కువ పెట్టించాడు ధనస్సుని. అలాంటి రుద్రుణ్ణి ఇక్కడ జాణించాలి. ఎక్కువ పెట్టి నిలుచున్నాడు అంటే అర్థం దీన్ని టెన్షన్ అని అంటారు. మనిషికి జీవితంలో ఈ టెన్షన్స్, అందులో ఈ రోజులో మూడో క్లాస్ పిల్లవాడిని అడిగినా టెన్షన్గా ఉందండి అంటాడు. వాడికి పాపం పుట్టిన దగ్గర నుంచి టెన్షన్ తప్ప మరొకట్లేదు. ఇలాంటి టెన్షన్మయమైన జీవితం గడుపుతున్నాం. ఈ టెన్షన్స్ అన్నీ పాపం కొద్దీ వస్తూ ఉంటాయన్నమాట. ఇంత టెన్షన్ రావడానికి ఎవడు కారణము? ఆయన్ని చూడడానికి మనకి అటెన్షన్ కావాలి. అది ఆయన ఎలా చూపిస్తున్నాడు ఈ టెన్షన్ అంతా అని అంటే ఎవడు చేస్తున్నాడు పరిశీలించండి. దీని వెనకాల ఉన్నటువంటి వాడు అని ఊరికే చేయడని చెప్పాడు ఆయన. అందుకోసం శరణ వేడి స్వామి అని అంటే వెంటనే రెండో మంత్రంలో ఎంత బాగా చూపిస్తున్నాడు చూడండి. యాత ఇషు శివతమ శివం బభూవతే ధను శివ శరవ్యాయాతవతయ నో రుద్ర మృడయ. ఇది రెండవ మంత్రం. యాత ఇషు శివతమ, ఇప్పుడేమంటున్నారు, నీ బాణములు ఏవైతే శివతమా, తమ అంటే సూపర్లేటివ్ డిగ్రీ, గుడ్ బెటర్ బెస్ట్ అని, ఉత్తర ఉత్తమ అని ఉంది కదా, తమ అంటే బెస్ట్ అనేటువంటి దానికి వాడతారు. శివతమ, శివ అంటే మంగళం శాంతం అని అర్థం. శివతమ అంటే మంగళముల్లోకెల్లా అత్యంత ఉత్కృష్టమైన ఉన్నటువంటి నీ ఇషువు ఏదైతే ఉందో అది మమ్మల్ని ఆనందింపజేయుగాక. అంటే ఆ బాణముతో ఆనందకరమై మంగళకరమైన నీ యొక్క బాణముతో మేము ఆనందింపబడుదుముగాక అని చెప్తున్నాడు. ఇషువు ఏమైపోయింది? శివతమ అయిపోయింది. వాడు తర్వాత ఇషువు తర్వాత ధనుహు, ధను ఆ ధనస్సు కూడా శివం బభూవ, శివముగా మారిపోయినది. ధనస్సు కూడా శివమైపోయింది. ఎన్ని శివం శివం మారిపోతున్నాయి. ఉగ్రత అంతా కూడా శాంతం, శుభం, కళ్యాణం, మంగళం ఇవన్నీ అయిపోతున్నాయి. అందుకే ధనుస్సు శివమైపోయింది. ఎప్పుడైతే ధనుస్సు శివమయ్యిందో సరే నా కంటికి కనబడుతున్న ధనుస్సు, నా కంటికి కనబడుతున్నటువంటి బాణము, ఈ రెండు శివమైపోయే బాగానే ఉంది. ఇప్పుడైతే ఒక్క బాణం కనబడింది కానీ ఇంకెన్నున్నాయో అమ్ములు పొదులు మనకేం తెలుసు. కాలం అనే అమ్ములు పొదులు
ప్రపంచమనే అమ్ముల పొదిలో ఆయన ఎన్ని బాణాలు దాచుకున్నాడో, ఈ బాణం నుంచి తప్పించుకుంటే రేపు పొద్దున మరో బాణం అందులోంచి తీయచ్చేమో. ఆయన ఇప్పుడు ఆయన ఏమడుగుతున్నాడు? శరవ్య. శరవ్యం అంటే అమ్ముల పొది. శరములు దేని ఎందు ఉంటాయో వాటికి అమ్ముల, వాటిని అమ్ముల పొది శరవ్యము అని అంటారు. అది ఏదో, అది కూడా శివ, అది కూడా మంగళకరముగా ఆగుగాక. అది విశేషం. అంటే బాణాలు, ధనస్సు, ఈ రెండు శాంతమైపోయాయి. ఇప్పుడు అమ్ముల పొదిలో ఉన్నవి కూడా శాంతమైపోయాయి. అంటే రేపు పొద్దున్న వచ్చేవి కూడా నాకు శుభంగానే ఉండాలి. ఇప్పటిదాకే కాదు, భవిష్యత్తులో కూడా నాకు ఎటువంటి వేదన రాకూడదు అనడం. అందుకే ఈ మంత్రములు మనకు అన్ని వేదనలు పోగొట్టగలవు, ఎందుకంటే ఇందులో ఇంత చక్కటి భావం ఉంది కనుక. ఇక్కడ మరొక కొంచెం మానసికంగా మీరు గమనించండి. మొదట నమస్కరించినప్పుడు ఏమంటున్నారు? బాణానికి నమస్కారం, ధనస్సుకి నమస్కారం అన్నారు. అక్కడ అమ్ముల పొది ప్రసక్తి లేదు, ఇక్కడ మాత్రం అమ్ముల పొది ప్రసక్తి వచ్చింది. అంటే కొంచెం కామ్గా ఉంటే అన్ని అబ్జర్వ్ చేస్తాం మనం. వేదన ఉన్నప్పుడు మాత్రం కనిపించేదే కనిపిస్తుంది. ఇప్పుడు మొదట ఆ బాణమే కనబడింది కనుక దానికే ముందు నమస్కారం పెట్టాడు. ఆయన ప్రార్థించిన వెంటనే శివం చేశాడు. చూడండి, అది ఆయనకున్న దయ. అందుకే రెండో మంత్రంలోనే శివ అయిపోయాను నేను. అవన్నీ ప్రసన్నమైపోయాయి. ప్రసన్నమైపోయాక ఆయన అమ్ముల పొది కూడా కనబడ్డాయి. ప్రసన్నమైపోయాయి కదా అని చదిగలిపడి కూర్చుని అమ్మయ్యా అనుకుందామంటే అమ్ముల పొది కనబడిందే, అమ్మ వద్దు బావ, అమ్ముల పొది కూడా శాంతిగా ఉంచు అనడం. అంటే ఇక్కడ మనం ప్రార్థిస్తున్నటువంటి ఆ మహర్షి యొక్క దర్శన శక్తిని మనం భావించితే ఇక్కడ మనం గ్రహించగలం. ఈ విధంగా మారిపోయినటువంటి నీ బాణములు, ధనస్సు, నీ అమ్ముల పొది, వీటితో నహ మృడయ, మమ్ములను ఆనందపరచు. మృడ అంటే ఆనందము అని అర్థం. మృడయ అంటే ఆనందపరచు అని ప్రార్థించారు. ఇప్పుడు మనకేమయ్యాయి? ఆయన ఆయుధములన్నీ కూడా ప్రసన్నాలైపోయాయి. పరమేశ్వరుడి ఒక్కొక్క ఆయుధం కూడా చాలా దివ్యములైనటువంటి ఆయుధములు. పినాకం ఆయన యొక్క ధనుస్సు, అలాగని శూలపాణి, వివిధములైన ఆయుధాలతో ఖట్వాంగము మొదలైనవి ధరించి ఉంటాడు. అనంతహస్తుడు, దశభుజుడు, చతుర్భుజుడు అన్నీ పరమేశ్వరుడే. వీటన్నిటి ద్వారా ఆయన ప్రయోగించే ఆయుధాలన్నీ కూడా వివిధములైన శక్తులకు సంకేతాలు. ఇవన్నీ కూడా దాచిపెట్టిమనట్లేదు. చూడండి, ఇక్కడ ఇవన్నీ వదిలేసాయి అనట్లేదు. ఇవన్నీ ఉంచు, నాకు శుభంగా పరిణమించాలి. అంటే ఈ ప్రకృతిలో ఆయన ప్రయోగించే సర్వరూప శక్తులు కూడా శుభమగ్గుగాక. ఈ బాణాలు, ఈ ధనుస్సు లేకపోతే ఈ ప్రపంచం లేదండి. అందుకు అవన్నీ కూడా శాంతముగా ఉండాలి అని ఇక్కడ అడిగి, ఇప్పుడు ఈ మంత్రంలో మనకి కేవలం ఆయన యొక్క ఆయుధములను మాత్రమే వర్ణించారు. అటు తర్వాత ఏం చూపిస్తున్నారంటే, యాతే రుద్ర శివాతనూః అఘోర అపాపకాశిని తయా నః తనువ శంతమయ గిరిశంత అభిచాకసీహి. ఇది శబ్ద విభజన. పరమేశ్వర, ఇప్పుడు ఇందులో మీకు ఎక్కడా కూడాను స్వామి యొక్క ఆయుధముల వర్ణం లేదు. ఆయుధాలు వదిలేశాం అంటే వర్ణించడం వదిలేశాం, దాని గురించి దృష్టే లేదు. ఇప్పుడు ఆయుధములపై దృష్టే లేదు, ఆయుధాలు ప్రసన్నములైపోయాయి. ఇప్పుడు ఆయుధాలు ఎవడువో ఆయన్ని మాత్రం వదలం మనం. ఆయనే అన్ని చోట్ల కనిపించాలి అని అడుగుతున్నారు ఇక్కడ. ఎలా కనిపించాలి అంటే శివాతను. అది ఓ రుద్ర, నీ తనువు, తనువు అంటే రూపం, నీ తనువు శివ అత్యంత శుభకరము, మంగళము, ప్రసన్నము, శాంతము అయిన నీ తనువు. అంతకుముందు ఉగ్రంగా కనిపించిన స్వామి మూడో మంత్రంకి వచ్చేటప్పటికీ ప్రసన్న తనువు అయిపోయిందిట. అది ఎలా ఉన్నది? అఘోర. అఘోరతత్వం గురించి మనం చెప్పుకున్నాం కదా. ఘోరము కానిది అఘోరం, అంటే ఏమాత్రము బాధాకర లక్షణం లేనిది, పూర్ణంగా ప్రసన్నమైనటువంటి ఆ స్వరూపం అది శివ. అఘోర అపాపకాశిని, మూడు లక్షణాలు చెప్తున్నారు ఇక్కడ స్వామి యొక్క ఆ తనువుకి. ఒకటి శివ. శివ అంటే అత్యంత నిర్మలమైనది, శుద్ధమైనది, శుభంకరమైనది, శాంతమైనది, క్షేమంకరమైనది అయినటువంటి తనువు. ఇది ఎలాంటిది? అఘోర, ఏమాత్రము బాధించే లక్షణము లేనటువంటిది. ఇది అపాపకాశిని. ఇది విశేషం. పాపమును ప్రకటించేటటువంటిది దేహములు వేరు, అవన్నీ మనం చూస్తున్నవి. అపాపకాశిని, ఎటువంటి పాపాదుల యొక్క స్పర్శ లేనటువంటిది, పాపస్పర్శ లేనిది, అంటే అజ్ఞానము యొక్క స్పర్శ లేనిది. అజ్ఞానం అనేటువంటిది ఏమాత్రము లేదు, పూర్ణ జ్ఞానమయ స్వరూపము పరమేశ్వరుడు. అది చెప్పడం అపాపకాశిని అంటే పూర్ణ జ్ఞానమయమైన స్వరూపము. కాశిని అనే మాట ఇక్కడ ఉంది చూడండి మీరు. క
కాశీ అనే మాట కాశిని అనే మాట, కాశము అనే మాట ప్రకాశము అనే మాట ఒకటే అర్థం, వెలుగుతో కూడినది అని అర్థం. అపాపకాశిని అంటే జ్ఞాన ప్రకాశముతో కూడినది, అంటే వెలిగి వెలిగించేది ఏదో అది ప్రకాశం. పరమేశ్వర స్వరూపం స్వయం ప్రకాశం, సర్వతో ప్రకాశం, సర్వ ప్రకాశకం అయినటువంటి లక్షణంతో కూడినది. అది తన తనంత తాను వెలుగుతోంది, ఎవడో వెలిగించక్కర్లేదు. అక్కడ జ్యోతి ఎలా ఉంది వెలుగుతోంది అంటే టార్చ్ లైట్ పెట్టి చూపిస్తామా జ్యోతిని? అలాగే పరమేశ్వరుడు విశ్వాన్నతిని వెలిగిస్తున్నాడు, కానీ ఆయన వెలిగించేది లేదు, ఆయన స్వయం ప్రకాశకుడు. అందుకే నతత్ర సూర్యోభాతి న చంద్ర తారకం అని ఉపనిషత్తు చెప్తున్న విషయం అదే. సూర్య చంద్రాదులకు కూడా అతీతమై వారందరికీ వెలుగిచ్చేటువంటిది అదే యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమమ్మ అని గీతలో పరమాత్మ చెప్పినటువంటి విశేషం అది. ఇలా ఉన్నటువంటి న శశాంకో నపావకహ అని వివరించారు కదా గీతలో, అలా ఉన్నటువంటి అపాపకాశిని కేవలము జ్ఞానమును మాత్రమే, అపాపము అంటే జ్ఞానము, ఆ జ్ఞానమును కాశిని ప్రకాశింపజేసేటువంటిది నీ శరీరం. శివ అనగానే ప్రసన్నత ఆనందం కనిపించింది. అది ఇక్కడికి వచ్చేటప్పటికీ అపాపకాశిని జ్ఞానము అంటే పరమేశ్వర స్వరూప లక్షణం ఏమిటి? జ్ఞానానంద విగ్రహము అది. ఆ జ్ఞానం ఎలాంటిది? ఇలా వచ్చి అలా పోయేది కాదు, ఎందుకంటే ఎప్పుడూ ఉన్నది. అందుకే ఆ జ్ఞానానికి లక్షణం సదానందం, సచ్చిదానంద విగ్రహుడు అని దీని యొక్క అర్థం. అందుకే అఘోర అపాపకాశిని శివాతనూహు, ఏది ఉన్నదో అది ఎంత దివ్యమై మంగళమై ఉన్నది అంటే, సరే ఈ శరీరం బాగుంది స్వామి, మరొకటి ఏదైనా గొప్ప శివంకరమైన శరీరం కనిపిస్తే బాగుంటుందేమో అనడానికి లేదుట. మళ్ళీ ఆ శరీరాన్నే వర్ణిస్తున్నాడు, అంటే భగవద్ రూప వర్ణన భక్తుడికి విసుగురాదు, ఎన్ని మార్లైనా అదే తలుచుకుంటుంటాడు.

కసిహి అన్నప్పుడు కూడా కాశ్య శబ్దం ఇక్కడ మీరు చూడవచ్చు. దానివల్ల సర్వత్రా కూడా మాకు ప్రకాశమును కలిగించు అంటే అర్థం ఏమిటి అంటే మనం అంధీభూతమై ఉండిపోయాం, వెలుగును గుర్తించలేని లక్షణంలో ఉన్నాం, మనలో ఉన్న స్వయం ప్రకాశక శక్తిని గుర్తించలేకపోతున్నాం. ఇది సర్వత ప్రకాశమైనటువంటి గొప్ప వస్తువు ఒకటి ఉంది మన దగ్గర ఉన్నది, అది సర్వత్రా ప్రకాశించేటువంటి వస్తువు, దానిని నేను తెలుసుకోగలగాలి అనేటువంటి. యస్మిన్ విజ్ఞానే సర్వమిదం విజ్ఞాతం, ఏది తెలిస్తే అంతా తెలుస్తోందో అదే బ్రహ్మజ్ఞానం అని చెప్పారు కదా. ఆ అంతా తెలియడం అనేది అభిచాకసీహ అనే మాటతో చూపిస్తున్నాడు. సర్వత్రా అదే భాషించుట, ఏది భాషించుట, ఏది కనిపించిందో ఇక్కడ అపాపకాశినే నిర్మలమైన జ్ఞానానందమయమైన స్వరూపం అదే సర్వత్రా మాకు గోచరించుగాక. అంతేకాదు అందులోని వాళ్లమే మేము కూడా తెలిసిపోతే మేము అలా ప్రకాశించే వాళ్ళమే కదా. అందుకు అభిచాకసీహి మమ్మలను అలా ప్రకాశింపయ్యు అంటే సర్వత్రా ప్రకాశము గలవారినిగా చెయ్యుము అని అంటున్నాడు. మనకి స్వయం ప్రకాశకత్వం ఉంది, సర్వత ప్రకాశకత్వ లక్షణం ఉంది, మనలో ఈశ్వరత్వం ఉంది, అది మనం గుర్తించకపోవడమే వెలుగు లేకపోవడం. దీని ముందు దీపం మీద పెట్టిన పెంకులాగా అజ్ఞానం అనే పెంకు ఒకటి పేరుకుపోయింది, అది కానీ పోయిందా? మనం కూడా సర్వత ప్రకాశకులం అయిపోయాం. సర్వత్రా వ్యాపించి ఉన్న పరమాత్మను ఎవడు తెలుసుకుంటున్నాడో వాడు అంతటా భాషించేవాడవుతున్నాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని ఉపనిషత్తు చెప్పిన విషయం ఇదే. అందుకే రుద్రం ఉపనిషత్తును ఎందుకన్నారో ఇప్పుడు అర్థమైంది కదా. దీనినే ఆత్మబుద్ధి ప్రకాశకం అని ఉపనిషత్తు మరొక చోట తెలియజేసింది. స్వాత్మ ప్రకాశం అని ఎప్పుడైతే పరమేశ్వరుడు తన జ్ఞానమయమైన ఆనందమయమైన విగ్రహంతో కనబడ్డాడో మనకున్నటువంటి అజ్ఞానావస్థలన్నీ దాటిపోయే. అందుకే ఆయుధాలు వర్ణించి ఆయన రూపం దగ్గరకు వచ్చి కూర్చున్నాడు అంటే ఆవరణలన్నీ అతిక్రమించి ఆవరణాతీతంగా నిరావరణ స్వరూపుడైన పరమేశ్వరుణ్ణి గ్రహించిన తర్వాత ఇంకా వీడికి మాత్రం ఆవరణలేముంటాయి. అందుకు ఆ స్వరూపాన్ని మించిన శుభం లేదు గనక దయానస్తనువ శంతమయ. ఇది ఒక అందమైన మాట అండి. ఈ మంత్రంలో రెండు అందమైన మాటలు అభిచాకసీహి శంతనువ, అది శంతమయ. శం తమ ఇది కూడా సూపర్లేటివ్ డిగ్రీ. శం అంటే శాంతం సుఖం. ఆ శాంతి అనే మాటలో కూడా శం ఉంది కదా, శమనము. అన్నీ తొలగిన తర్వాత కలిగే ఒక మహదానంద శాంత స్థితి ఏదో అది శం. ఆ శాంతంలో ఇది పోయింది ఇంకా కొంచెం ఉంది అని ఏం మిగలేదు, పోవాల్సినవన్నీ పోయాయి. అప్పుడు లభించే నిర్మల అఖండ ఆనందమే శం. దీనిని మించింది లేదు గనకే శంతమయా అంటే పరమేశ్వరుడి స్వరూపం ఏమిటి, శంతమ స్వరూపం. అది విశేషం. పూర్ణ ఆనందం, పూర్ణ ప్రసన్నత, పూర్ణ శాంతమే పరమేశ్వరుడి యొక్క స్వభావ స్వరూపం. మరి మన్యవే లేదు. పూర్ణ ప్రశాంత స్థితిలో ఉన్న ఆ పరమేశ్వరుని యొక్క అఖండ సచ్చిదానంద ప్రశాంత శివ తనువు ఏదైతే ఉందో అదే నాకు సర్వత్రా కనబడుగాక. అది విశేషం. అన్ని చోట్ల కూడా నాకు ఆ ప్రసన్నమైన స్వరూపమే గోచరించాలి అనుకుంటే ఇంకా జగత్తులో అతనికి వేదన ఉంటుందా ఆలోచించండి. ఇది గొప్ప దర్శనం, ఇది గొప్ప అనుభూతి. పరమేశ్వరుని యొక్క ప్రశాంత స్వరూపమే అన్ని చోట్ల గోచరించాలనేది ఈ మంత్రం యొక్క తాత్పర్యం. అంటే ఇందాక చెప్పినట్లు ప్రకృతిలో మనల్ని బాధించే వాటిలోను ఆనందింపజేసే వాటిలోను అన్నింటిలో కూడాను ఆ పరమాత్మ ప్రకాశం మనకు కనిపిస్తే సర్వం శాంతమయంగా ఉంటుంది. అందుకే మహాత్ములు మనం చూస్తున్న ప్రపంచాన్నే చూస్తారు, మనం చూస్తున్న జీవితాన్నే చూస్తున్నప్పటికీ వారి శాంతావస్థలో ఉండడానికి కారణం వారికి ప్రతి అణువున కూడా శాంతమయ అయినటువంటి ఆ పరమేశ్వర స్వరూపమే గోచరిస్తుంది. వారికి సర్వత్రా కనిపించేది ఆ శాంతకరమైన పరమేశ్వర స్వరూపమే. అందుకే వారికి ప్రతి చోట శాంతి లభిస్తుంది, వారి దుఃఖాలకి వాటికి దిగుళ్ళకి లొంగట్లేదు. అందుకే కదా ప్రహ్లాదుడు అంత ఆనందంగా ఉన్నాడు, ఎంత కొడుతున్నా ఎంత తిడుతున్నా, ఎందుకంటే ఈ శంతమయా అయినటువంటి ఆయనే గోచరిస్తున్నాడు ఆయనకి అన్ని చోట్ల. అందుకే నిత్య ప్రశాంతులు, వాళ్ళ ప్రశాంతత ఎప్పుడు చెదరదు. ఆ నిత్య ప్రశాంతత సర్వత ప్రశాంతత అనేటువంటిదే అభిచాకసిహి అనేటువంటి మాటలో ఉన్నటువంటి అర్థం. ఇది మనం బ్రహ్మ విద్య పరంగాను లేదా పరమేశ్వరుడు మనస్సుకు తగలగానే చాలు, ఆ శాంతమైన ఆ స్వరూపాన్ని చూడగానే సర్వము ఆనందమయంగా శాంతంగా మనకు లభిస్తుంది అనేటువంటి భక్తి భావనతోనూ గ్రహించవచ్చు. ఇలా కాకుండా లౌకికంగా చూస్తే మనం పడుతున్న బాధలు ఏ ప్రకృతి శక్తుల ద్వారా పడుతున్నామో అవి పరమేశ్వర స్వరూపాలని తెలిసి శరణ వేడితే వెంటనే ఆయన దాన్ని శాంతింపజేసి తనదైన శాంత లక్షణాన్ని ఆయన దాని నుంచి మనకి ప్రసరించి ఆనందింపజేస్తున్నాడనే భౌతిక స్థాయి నిర్వచనం చెప్పుకుని తృప్తిపడ్డా పడచ్చు.
మొత్తానికి పరమేశ్వరుడు తన యొక్క ప్రశాంతమైనటువంటి

స్వరూపంతో మనల్ని అనుగ్రహిస్తున్నాడు. అంటే ఈశ్వర స్వరూపం ఎటువంటిది? ప్రకాశక స్వరూపము, సుఖప్రదాయక స్వరూపము. అందుకే శివ అభిచాకసిహి ఈ మాటలన్నీ కూడా ఉన్నాయే అపాపకాశిని, ఇవి జ్ఞానదాయకము, ఆనందదాయకము, మంగళదాయకము అని చెప్పడానికి మూడు రకాల లక్షణాలు చెప్పాడు. అంటే ఈశ్వర స్వరూపాన్ని ఆశ్రయించడం వల్ల మనకు లభించేది ఈ మూడు. ఉప్పు వస్తువుని ఆశ్రయిస్తే ఉప్పు లభిస్తుంది, తీపి వస్తువుని ఆశ్రయిస్తే తీపి వస్తువు లభిస్తుంది, జ్ఞానానంద శుభస్వరూపుని ఆశ్రయిస్తే జ్ఞానానంద శుభములే లభిస్తాయి. అందుకు ప్రయోజనం ఏంటి? అభిచాకసిహి, అంతటా ఆయనను దర్శించడమే ప్రయోజనం అని చెప్పి ఇక్కడ గొప్ప సంబోధన చేశారు. గిరిశంత, గిరిశంత అంటే గిరియందు ఉండువాడు. గిరియందు ఉండి ఏం చేస్తున్నాడు? అక్కడ శంత సుఖమును ఇచ్చువాడు. గిరియందు ఉండి సుఖాన్ని ఇస్తూ ఉంటాడట పరమేశ్వరుడు అందరికీ. ఏ గిరియందు ఉన్నాడు వెంటనే మనం స్థూల ఉపాసనలో, ఇదేమి తప్పు లేదు, ఉపాసనా పరులకి వెంటనే ఈశ్వరుని ధామం గుర్తొస్తుంది, అది కైలాసగిరి. కైలాసగిరియందు ఉండి అక్కడ నుంచి సుఖాన్నంతటిని ప్రసరిస్తున్నటువంటి వాడు ఆయన. అంటే గిరిశంత అని సంబోధించారు. ఓ గిరివాస, కైలాసగిరివాస. అలాగే ఆయన గారి శ్రీమతి గారు కూడా గిరిపుత్రే, అందుకు ఆయన గిరిశంత, కొండలయందు తిరిగేవాడు. ఆయన పేరు గిరీశుడు, గిరీశుడు అని. గిరియందున్నవాడు, కొండయందున్నవాడు అంటే అర్థం ఎత్తైన స్థానమునందున్నవాడు అని భావన. దేనికి ఎత్తు? మనకంటే ఎత్తైన వాడు, సర్వోన్నతుడు అని చెప్పడం గిరియందున్నవాడు అంటే అర్థం. వెంటనే కొండగుట్ట దాని మీద కూర్చున్నాడు అని అనుకున్నా పర్వాలేదు, తప్పేం లేదు. మరికొంచెం పైకి వెళ్ళగలిగితే ఉన్నతుడు అని అర్థం. ఆ ఉన్నతత్వాన్ని అందుకోవడానికి మన యొక్క జ్ఞాన భూమికలు కూడా ఉన్నత స్థితికి చేరగలిగితే ఆయన అందుకోగలం. ఉన్నతమైన భూమికకు అందేవాడే పరమేశ్వరుడు. అందుకు సర్వోన్నత స్థానములో, సర్వాతీత స్థానములో ఉన్నటువంటి వాడు. మీరు అలాగే ఉన్నతంగా ఉన్నవాడు అందరిని అనుగ్రహించగలడు అనేది మనం లోకంలో ఆలోచించినా తెలిసిపోతుంది. ఇక్కడ నేను ఉపమానానికి చెప్పే విషయం నిజానికి ఉపమానం కాదు, అదే శివస్వరూపం. అది కూడా త్వరలోనే చెప్తాను. ఏమిటి ఉపమానం అంటే, మనందరికీ పైన ఉన్నతంగా ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? సూర్యభగవానుడు. ఆయన సర్వోన్నతంగా అక్కడుంటే ఆయన ప్రసరించుతున్న వెలుగు ఎలా ప్రసరిస్తుంది చూడండి. విశ్వమంతా పరచుకుని అందరినీ ఆనందింపజేస్తుంది ఆ ఉన్నతంగా గిరియందు ఉన్నటువంటి ఆయన యొక్క వెలుగు. విశ్వంలో అందరూ ఆనందిస్తున్నాం, ఇందరినీ ఆనందింపజేయడానికి ఆయన ఉన్నతంగా ఉన్నాడు. అలాగే గిరీశంత, సర్వోన్నతుడైన స్వామి, నువ్వు మమ్మల్ని అందరినీ ఆనందింపజేస్తున్నాడు గనకే అభిచాకసిహీన అనగలిగారు. అన్ని వైపులా నీ వెలుగును మాకు చూపించు, వెలిగే వాళ్ళని చెయ్యు అనడం కూడా మనం సూర్యభగవాన్ని భావిస్తున్నట్లే. ఓ సూర్యభగవానుడా, అన్నిటా నీ వెలుగులు ప్రసరింపజేసి మమ్మల్ని వెలిగే వాళ్ళని చెయ్యు. అంతే కదండి, సూర్యుడే అనుగ్రహించకపోతే మనం వెలిగే వాళ్ళం అవుతామా? అవతల వాళ్ళకి కనిపించవసలు. మనం వెలిగే వాళ్ళం కావాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు వెలిగే కావాలి, వాళ్ళు కావాలి అంటే ఉన్నత భూమికలో ఉన్నటువంటి సూర్యభగవానుడు తన యొక్క అపాపకాశిని, అఘోరా శివ అయిన కాంతుల్ని ప్రసరింపజేస్తూ కనిపిస్తేనే కదా మనం ఇలాగున్నాం. ఉదాహరణకు ఒక్క సూర్యుడి ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మరి సూర్యులకు సూర్యుడైన పరమేశ్వరుడు సర్వోన్నతుడై విశ్వానికి అంతటికీ వెలుగునందిస్తున్నటువంటి వాడు. ఇది ఇక్కడ భావన. అలాగా ఉన్నత భూమికలు యందు ఉన్న ఆ పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహించుగా. కానీ ఈ ఒక్క పరమేశ్వరుడు ఎవడికి వాడికి అన్నట్లు కనబడతాడు చూడండి. ఇది విశేషం. ఇది ఎవడు ఆశ్రయిస్తే వాళ్ళ వాడన్నట్లే కనబడతాడు. అంతే కదండి, ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక అని పోతన భాగవతకారుడు అంత చక్కగా చెప్పాడు. ఒకే సూర్యుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపించినట్లుగా ఆ పరమేశ్వరుడికి అదే లక్షణం. అందుకు ఆశ్రయించిన వారిని అనుగ్రహించే స్వరూపంతో సర్వత్రా తన అనుగ్రహాన్ని వాడికి చూపించగలుగుతున్నాడు ఆయన, అది విశేషం. అలాంటి గిరిశంత అనే మాటలు గిరియందు ఉన్నవాడా అని అర్థాన్ని ఇక్కడ తీసుకున్నాం. అటు తర్వాతి మంత్రంలో యామిషం గిరిశంత హస్తే విభర్ష్యస్తవే శివాం గిరిత్ర తాం కురు మా హింసే పురుషం జగత్. ఇది అటు తర్వాత చెప్పినటువంటి మంత్రం. స్వామి, నీ యొక్క ఆ ఇషువు, ఇక్కడ కూడా స్వామి యొక్క బాణాన్ని స్తోత్రం చేస్తూ, ఇది దేనికోసం ధరించి ఉన్నామంటే పాపులపై ప్రయోగించడానికి ధరించినటువంటి ఆ ఇషువు ఏదైతే ఉందో అది శివాం కురు, దాన్ని శుభంగా మార్చు. శుభంగా మార్చి ఏం చేస్తావంటే పురుషం జగత్ ఈ రెండింటినీ కాపాడు అన్నాడు. పురుషుణ్ణి జగత్తుని కూడా
కాపాడు, శుభంకరంగా మలచు. ఎందుకు ఇలా అడుగుతున్నారు అంటే, వేదము భౌతికమైన కోరికలన్నీ కోరింది, కోరకపోలేదు. నేను బాగుండాలి, మా వాళ్ళు బాగుండాలి అని మనకి పనికిమాలిన వేదాంతం ఒకటి మధ్యలో ప్రవేశించి కోరుకోవడం అనే తప్పనుకునే సిద్ధాంతానికి వచ్చాం. కానీ వేదం చక్కగా కోరుకుని తప్పేం లేదు. ఇచ్చేవాడు ఎవడో తెలిసేక ఆయన్ని కాకపోతే ఎవడు నేను కోరుకుంటాం, ఇచ్చేవాడు ఆయనే అని తెలిసి కోరుకోవచ్చు. అందుకే వేదంలో ఈ మంత్రాలకి నేరుగా ఉన్న అర్థాన్ని తీసుకుంటే పర్వాలేదు, దానికి ఏదో దూరానికి పోయి వేదాంతపరమైన అర్థం చెప్పాలని ప్రయత్నం చేయక్కర్లే. ఇక్కడ ఉన్నది ఇక్కడే తీసుకుందాం. వేదాంతము వేదమే చెప్పింది, మళ్ళీ ఈ విషయము వేదమే చెప్తుంది, రెండు తీసుకుందాం. మరి ఇది ఈ మంత్రాన్ని ప్రయోగించి భౌతికమైన ప్రయోజనం పొందుతున్నప్పుడు దీనికి భౌతిక అర్థం లేదని ఎలా చెప్పగలం? భౌతిక అర్థం తప్పకుండా ఉంది. ఎంత కాదనియండి, ఉపనిషత్తు ఎంత చదవనియండి, మనకు ఏదో కబురు వచ్చింది, ఇంట్లో ఏదో బాధ కలిగింది ఎవరికో అని బాధపడకుండా ఉంటాము? బాధ కలిగింది, మరి బాధ కలిగినప్పుడు బాధ పోగొట్టిన పరమేశ్వరుని అడగడంలో తప్పేంటండి? అడగచ్చు. అందుకే స్వామి, ఏ ఇషువు ఉన్నదో బాధిస్తున్నది ఆ ఇషువు శివముగా మారి పురుషం జగత్, పురుషులని ఈ పురుషుల్ని జగత్తుని కూడా మా హింసీహి హింసించకుండుగాక అని అంటున్నారు ఇక్కడ. ఆ హింసించేటువంటి బాణములు పురుషుల్ని జగత్తుని హింసించవద్దు అని. ప్రతి మనిషికి ఉన్నటువంటి రిలేషన్స్ ఈ రెండే, పురుషం జగత్. పురుషం అంటే అర్థం మనలాంటి తోటి మానవులని పురుష అని అంటారు. జగత్ అంటే మనకు నిత్య జీవితంలో సహకరించడానికి మనం సమకూర్చుకున్నవన్నీ జగత్, అది విశేషం. అంటే మన గృహ ఆరామ క్షేత్ర గో మహిష్యాదులు అని వైదిక అర్థం. ఇక్కడ జగత్ అంటే, జగత్ అంటే కదులుతున్నవి అని అర్థం. పురుషుడు అంటే నీలాంటి వాడే మరొకడు. ఇక్కడ మగవాడు ఆడదే అని అర్థం తీయద్దు. మనతో సంబంధం ఉన్నటువంటి కళత్రము, పుత్ర మిత్ర కళత్ర ఇత్యాది బంధనములన్నీ కూడా పురుషం అనే శబ్దంతో చెప్తున్నారు. జగత్ అనేటువంటి శబ్దము మనకి నిత్య జీవితానికి పనికి వచ్చే గృహ క్షేత్ర ఆరామాదులన్నీ కూడా. ఇవి గమనించినప్పుడు ఇవన్నీ క్షేమంగా ఉండాలని, విహింసింపబడకూడదని కోరుకోవాలి. అంతేగాని ఇవన్నీ కూడా బంధనహేతువులండి, ఇవేవి అక్కరలేదు అని అంటాడు. ఎప్పుడు? వాళ్ళ ఆవిడ పెట్టిన వంట తిని, వాళ్ళ ఇంట్లో వాళ్ళు భోజనం పెడుతూ ఉంటే ఆ ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చుని ఈ గృహేషణ, దారేషణ, ధనేషణ, పుత్రేషణ ఇవేన్నీ వృధా అండి అంటాడు. ఇవన్నీ సమకూరేక ఆ మాట్లాడుతున్నప్పుడు టీ తేవడంలో ఆలస్యమైతే అప్పుడు చూపిస్తాడు వాడు. అందుకు ఇవి ఈ వేదాంతములన్నీ కూడాను మనం ఇప్పుడు ఆత్మవంచనలకు వాడుతున్నాం. లక్ష్యం అదే నేను కాదనడం లేదు, కానీ వీటిని నిర్లక్ష్యం చేయవలసిన విషయాలు ఇవి కావు. ఇవి పరమేశ్వరుని యొక్క కృప వల్ల లభించేవే. ఒక గృహం అంటే సామాన్యమైన విషయం కాదండి. ఒక గృహం అంటే యజ్ఞ సదనం. ఆ యజ్ఞ సదనంగా నీ గృహంలో నువ్వు ధర్మ కార్యక్రమం చేయడం వల్ల ఈ నువ్వు రుణ విమోచనం పొంది తర్వాత జ్ఞానానికి హేతువైనటువంటి పరిస్థితికి వెళ్ళగలుగుతున్నావు. కనుక అవన్నీ క్షేమంగా ఉండాలి. నువ్వు ఎవరి వల్ల బ్రతుకుతున్నావో, నీ వల్ల ఎవరు బ్రతుకుతున్నారో వారందరి క్షేమం కోరుకోవలసిన బాధ్యత నీది. అందుకే రుద్రం అందరి క్షేమాన్ని కోరుకుంటుంది. పురుషం జగత్ అంటే నేను చూస్తున్న ప్రపంచం, నేను అనుభవిస్తున్న ప్రపంచం, నేను వింటున్న ప్రపంచం, నా సమస్త ఇంద్రియాల్లోకి ఏది అనుభవానికి వస్తుందో ఈ జగత్ అంతా క్షేమంగా ఉండాలని కోరుకునే వాడు కన్నా ఇంకెవడు కావాలండి జగత్తుకి? నేను చూస్తున్న దేశం బాగుండాలి అంటే చాలు, ఒక్క మంత్రం చెప్తే చాలు, ఉదయం పేపర్లో బ్యాడ్ న్యూస్ రాదు. భద్రం కన్నే విశ్రుణియామ దేవా, శుభమే వింటాను శుభమే చూస్తానంటే టీవీ ఆన్ చేసిన బ్యాడ్ న్యూస్ వినిపించదు. అంటే రుద్రం చక్కగా పారాయణ చేసే వాళ్ళు ఎక్కువైతే దేశం అంతా క్షేమం ఉంటుందన్నమాట. అందుకు నీ బాణములు గృహక్షేత్ర ఆరామ ఈ పుత్ర మిత్ర ఇత్యాదులు వేటిని కూడా బాధించకుండుగాక అని చెప్పారు. విష్ణు పురాణంలో కూడా మనకి మహాలక్ష్మీదేవిని స్తోత్రం చేస్తూ ఇంద్రుడు ఒక మాట అంటాడు, అమ్మా మమ్మల్ని విడిచిపెట్టకు, మాత్యజేత్తమ్మ విడిచిపెట్టరాదు. దేనిని? నన్ను, మమ శరీరం, గేహంచ దేహంచ, నా దేహాన్ని నా గేహాన్ని, మా కళత్రం అంటే నా యొక్క కళత్రమును విడువకు, నా పుత్రులను విడువకు, నా యొక్క స్నేహితులను విడువకు, నా ఉద్యానవనాలను విడువకు, నా ఇంటిని విడువకు. ఇవన్నీ నిజంగా అమ్మవారి గారిని విడిచిపెడితే అన్ని నిరుత్సాహంగా, ఇవన్నీ కూడా అలక్ష్మీ కళలు. ఒకటి నిరుత్సాహంగా అనిపించడం, ఉల్లాసం లేకపోవడం, వాటిని మనం వేదాంతం అనుకుంటుంటాం. నిరాశ నిస్పృహ ఇవి వేదాంతాలు కావండి.
రమణ మహర్షి గారు చెప్పిన వేదాంతం వేరు, మనం అనుకునే వేదాంతం వేరు. ఆ మహాత్ముడు నిత్యానంద స్థితిలో ఉండి ఆయన చెప్పాడంటే అర్థం ఉంది. కానీ ఇక్కడ మనం పట్టుబట్టలు కట్టుకుని ఏడిస్తే ఆ వేదాంతాలకు ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయో చెప్పండి. అందుకు సరిగ్గా అర్థం చేసుకోవాలి వేదాంతాన్ని. గృహారామ క్షేత్రాదులన్నీ కూడా ఈశ్వర అనుగ్రహం వల్లనే లభిస్తాయి. వాటిని నిరసించేమంటే ఈశ్వర ప్రసాదాన్ని నిరసించే దోషం కూడా మనకు వస్తుంది. అది ఈశ్వర ప్రసాదం అన్న స్పృహ నీకు ఉండాలి. మళ్ళీ నీ పాపం వల్ల అవి దెబ్బతినకుండా ఆ ప్రసన్నతాభావాలు నిలవాలి. ఆయన ప్రసన్నతే ప్రసాదం. ప్రసన్నతాభావాలు నిలవాలి గనకనే స్వామి పురుషం జగత్ అని ఇక్కడ చెప్పబడింది. ఇది మనం గమనించితే మరొక విశేషం కూడా ఉన్నది. పురుషం అంటే జీవుడు, జగత్ అంటే ఈ జీవుడు దేని ఎందున్నాడో ఆ జగత్. ఎవడి శరీరం వాడికి జగత్తు, మిగిలిన జగత్తు విడిచిపెట్టేయండి. జగత్ అంటే కదులుతున్నది, కదిలించబడేది కూడా, గమనశీలమైనటువంటిది జగము అని. ఎవడి శరీరమే వాడికి జగం, ఎవడి బ్రతుకే వాడికి విశ్వం అని వేదం యొక్క నిర్వచనం. అలాగ మన శరీరము ఇందులో ఉన్న జీవుడు ఈ రెండు కూడా హింసింపబడకుండుగాక అని ఎందుకు అడుగుతున్నారు అంటే, ఈ శరీరం అంటూ ఒకటి ఉంటేనే స్వామి నిన్ను చక్కగా సేవించుకోవడం అనేది జరుగుతుంది. అందుకే భాగవతులైనటువంటి వారు ఈ శరీరాన్ని నిరసించరు. ఏ శరీరాన్ని నిరసిస్తారు? ఏ శరీరం ఈశ్వరార్చనకు వినియోగింపబడదో దాన్ని నిరసిస్తున్నారు. కంజాక్షునకు గాని కాయంబు కాయమే కమల పవన గుంభిత ధర్మభస్త్రిగాక అన్నాడు ఆయన. అంతేగాని దేహాన్ని నిరసించలేదే. మరి ఈ చెయ్యే చాలా గొప్పది ఎప్పుడు? కమలాక్షు నర్చించు కరములు కరములు. అందుకే ఆయన దేహాన్ని నిరసించలేదే. ఇవి మాహింసీహి, అవి హింసపడకూడదు అని అడుగుతున్నాడు. హింసపడకూడదు అంటే ఎప్పుడు హింసపడకుండా ఉంటాయి? ఇవి భగవత్ సేవకు వినియోగింపబడినప్పుడే హింస లేకుండా ఉంటాయి. ఇవి ప్రపంచం వైపు తిరిగినప్పుడే హింస పడతాయి. అందుకు చెప్పడం అన్నమాట, ఇవి హింసింపకు అంటే వీటిని జ్ఞానానంద సాధనలకై వినియోగింపబడే విధంగా వీటిని మలచు. అంతేగాని ఆ ప్రయోజనం సిద్ధించకుండా ఈ దేహం నశించకూడదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఒక్కొక్కసారి ఆవేశంలో పోతే బాగుండు, ఎందుకంటే దుఃఖాలు అనుభవిస్తున్నామని. దుఃఖాలు అనుభవిస్తే ఇంకా బ్రతకాలని కోరుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మధ్యలో పోతే మళ్ళీ ఆ దుఃఖం అనుభవించడం ఇంకే ఉపాధి వస్తుంది, అది తెలియదు మనకి. అందుకు ఆ దుఃఖాన్ని అనుభవించుతున్న పాపం ఒకటి చేసేనందువల్ల కదా అవస్థలు పడుతున్నాం. అందుకు ఇక్కడ మళ్ళీ గిరిశ అనడంలో అది అర్థం. అందుకే శివేన వచసాత్వా గిరిశాచ్ఛావదామసి ఇలా అనడం వల్ల సర్వమి జగత్ అయక్ష్మగం సుమనా అసతు. శివంకరమైన పరమేశ్వర వచస్సులు పలికితే ప్రపంచమంతా ఎలా ఉంటుంది? రోగాలు లేకుండా ఉంటుంది, సౌమనస్యంతో ఉంటుంది, అది విశేషం. అందుకే శివ సంకీర్తన చేయడం వల్ల, శివస్మరణ చేయడం వల్ల, శివ జ్ఞానంతో మన వాక్కుని పవిత్రం చేయడం వల్ల మన చుట్టూ ఉన్న ప్రపంచం రోగరహితంగా, బాధారహితంగా, పిచ్చి మనస్సులు లేకుండా చక్కగా ఉంటూ ఒకరికొకరు సౌమనస్య భావంతో ఉంటారు. రోజుకింతటితో స్వస్తి. సర్వం శివార్పణమస్తు. నమః శివాయ సాంబాయ శాంతాయ.

0: శివాయ శ్రీ గురుభ్యో నమః. శివమయమైన సభా సదస్సు సవినయ నమస్తులు. శివుని అనుగ్రహామృతం కారుణ్యామృతం అని చెప్పదగిన శివలీలామృతంలో నిన్నటి రోజున శ్రీ కాళహస్తీశ్వర గాథను చెప్పుకుంటూ ఉన్నాం. వశిష్ఠ మహర్షిని అనుగ్రహించినటువంటి దక్షిణామూర్తి స్వరూపం జ్ఞానమయమైనటువంటి శివ తేజస్సు శ్రీ కాళహస్తిలో వెలసి ఉందని, తర్వాత మొదటిగా వచ్చిన ఆ పరంజ్యోతికి తర్వాత వచ్చింది శ్రీ కాళహస్తి అనే పేరు. ఆ పేరు ఆయనకు తెచ్చిపెట్టిన వారిలో మొదటిది శ్రీ సాలెపురుగు. ఆ సాలెపురుగు ఏ విధంగా మోక్షం పొందినది నిన్న వివరించుకున్నాం. తెలివితేటలు మేధస్సు అని ఏదైతే అనుకుంటామో అదే సాలెపురుగు అల్లుకున్న గూళ్ళంటే. మన బుద్ధి అనేక రకములైనటువంటి నైపుణ్యాలను ప్రదర్శిస్తుంది. ఆ నైపుణ్యాలన్నీ కూడా శివార్పణం చెయ్యాలి అనేటటువంటి సందేశమే సాలెపురుగు కథ నుంచి మనం తెలుసుకోవలసింది. అటు తర్వాత కాళహస్తి ఉన్నాయి. కాళ అంటే సర్పము అని అర్థం, హస్తి అంటే ఏనుగు, హస్తము అంటే తొండము, తొండము కలది హస్తి అనమాట, శ్రీ కాళహస్తి. ఇప్పుడు ఆ కాళము ఈ హస్తి ఎలా పూజించుకున్నాయో పరిశీలించితే అవి రెండు మనకు నేర్పే పాఠాలేంటో తెలుసుకోవాలి. వాళ్ళ త్రేతాంతంబున నొక్క కాలభణి భక్తిన్ దివ్య మాణిక్యముల్ పాతాళంబున నుండి తెచ్చి దినమున్ బాలెందు చూడార్చనల్ ప్రతర్వేళలజేయు. త్రేతాంతంలో అంటే త్రేతాయుగం అంతమవుతున్న సమయంలో, సాలెపురుగు కదా కృతయుగం నాటిది, ఈ సర్పము కదా త్రేతాయుగం అంతమవుతున్న సమయంలో అని చెప్తున్నారు. అది ఏనాటి త్రేతో గాని ఆ కృతయుగంలో సాలెపురుగు జరిగిన తర్వాతి త్రేతాయుగం, ఆ త్రేతాయుగంలో ఆఖరి దశ, ఆ సమయంలో ఈ సర్పం పూజ చేయడం ప్రారంభించిందిట. అది ఎలాగూ, అది పాతాళ లోకంలో ఉండే సర్పం, మామూలు భూలోకంలో ఉన్న సర్పం కాదది, అంటే దివ్య కులానికి సంబంధించిన ఒక సర్పం అనమాట, పాతాళాంతర్వర్తిని అయినటువంటి సర్పం. ఈ సర్పము ఆ దివ్య నాగ లోకాలలో ఉన్నటువంటి రకరకాల రత్నాలను తీసుకొచ్చి ప్రతిరోజు ఉదయాన్నే ప్రాతర్వేళల చేయు శివార్చన చేస్తోంది కాళహస్తీశ్వరునికి. ఇలా ఉండగా ద్వాపరయుగం ప్రారంభమైపోయింది. కానీ ఈ సర్పం ఆయు ఉన్నది, నిత్యం వచ్చి అర్చన చేస్తోంది. ఎందుకంటే ఇది పాతాళ లోకవాసి అయిన సర్పం గనక దీని ఆయుష్ కూడా దీర్ఘంగానే ఉంటుంది. అది వచ్చి అర్చన చేస్తూ ఉన్నది. ఈ లోపల ఆ ద్వాపరయుగ ప్రారంభ వేళలో ద్వాపరయుగ ప్రారంభమైన గుణాతీతున్ శంకరు కొల్వ వచ్చే ఒక హస్తి శ్రేష్టమచ్చోటికి, ఒక గొప్ప ఏనుగు రాజు ఆయన రావడం ప్రారంభించేట, ఆయన పూజ ప్రారంభమైంది ఆ ద్వాపరయుగ ప్రారంభ వేళ. ఏ విధంగా కొడుచుకుంటున్నాడు ఆయన అంటే, వచ్చి కేతకి నది వారి లోపల దోగి కానలు కొలకులు కలయ తిరిగి మాలూర శాఖలు నాళీక కహ్లార కుముద పుష్పంబులు కొసి తెచ్చి, వచ్చి కేతకి నది వారి లోపల దోగి, అక్కడ ఉన్నటువంటి నది మొగలేరు అని చెప్పబడేటువంటిది, అదే సంస్కృతంలో సువర్ణముఖరి నది అని. ఇది కాళహస్తి క్షేత్రం దగ్గర ఉన్నది. కాళహస్తి జ్ఞానప్రధానమైన క్షేత్రం అని నేను చెప్పుకున్నాను. దక్షిణామూర్తి యొక్క పరమ తేజం యోగలింగం అక్కడున్నది, యోగస్వరూపమైనటువంటి లింగం. అందుకే యోగ విద్యలో ఉపకరించే ప్రాణాయామ శక్తి ఏదైతే ఉందో దానికి సంబంధించిన వాయులింగం అక్కడున్నది. అంతేకాక ఆ స్వామి దక్షిణామూర్తి జ్ఞానస్వరూపుడని చెప్పడానికే అమ్మ పేరు జ్ఞానప్రసూన, జ్ఞానప్రసూనాంబిక తల్లి, జ్ఞానములను వికసింపజేసేటువంటి తల్లి జగదంబిక. ఈ జ్ఞానప్రసూనాంబిక సహితుడైన శక్తి అక్కడ ఉన్నదనమాట. ఆ శివశక్తిని ఇలా సర్పం ఆరాధించిన తర్వాత ఏనుగు ఆరాధిస్తుంది. అక్కడున్న సువర్ణముఖరి నదిలోంచి నీళ్లు తెచ్చుకుంది. ఈ సువర్ణముఖరి నది ఎలాగొచ్చింది అంటే వశిష్ఠుడి వల్ల శివుడు వచ్చాడు. ఇలా ఉండగా దక్షిణ దేశానికి వచ్చినటువంటి అగస్త్య మహర్షి ఈ స్వామిని చూసి, క్షేత్రం దివ్యమైనది, ఎందుకంటే ఆ క్షేత్రం దక్షిణ కైలాసం, దక్షిణ దిక్కున ఉన్న కైలాసం అంట కాళహస్తి. పురాణాలన్నీ దక్షిణ కైలాసమని కాశీక్షేత్రాన్ని చెప్తున్నాయి. అయితే కైలాసం అయితే వచ్చింది, క్షేత్రమాహాత్మ్యం ఉంది, కానీ తీర్థం కావాలి అనుకున్నాడు. అంటే జలప్రధానమైనటువంటి దివ్యత్వం ఉంటే తీర్థం, భూప్రధానమైన దివ్యత్వం ఉంటే క్షేత్రం, అది తెలుసుకోవలసింది. కనుక ఇది తీర్థం కూడా కావాలి, ఇప్పటి వరకు క్షేత్రంగానే ఉంది, తీర్థం కావాలని చెప్పి ఆయన శివుని కోసం తపస్సు చేశాడు. అప్పుడు శివుని యాజ్ఞతో బ్రహ్మ సాక్షాత్కరించి తన కమండలంలో గంగాజలాన్ని నింపి దానిని ఆ ఆకాశ భూమనాల నుంచి విడిచిపెట్టాడట. అక్కడ నుంచి బంగారు కాంతులతో తలతలలాడుతూ శబ్దం చేస్తూ నాదమయంగా కదిలి వచ్చింది గంగానది. అలా సువర్ణ కాంతులతో ముఖరితమై వచ్చింది గనక సువర్ణ ముఖరీ నది అనే పేరుతో ప్రస్తావించబడుతుంది. ఈ విధంగా అగస్త్య మహర్షి తీసుకొచ్చినటువంటి దివ్య నది అన్నమాట అది. దక్షిణాపథాన్ని అగస్త్య మహర్షి ఎంత పునీతం చేశాడో మనం గౌతమ మహర్షి అగస్త్య మహర్షి వీళ్ళ గురించి చెప్పుకున్నాం. అందులో అగస్త్యుడు చేసినటువంటి దివ్య కార్యాల్లో ఇదొకటి. ఆయన వల్ల వచ్చింది సువర్ణముఖరీ నది. ఈ ఏనుగు ఆ సువర్ణముఖరీ నది జలాలలో శుభ్రంగా స్నానం చేసి ఆ సువర్ణముఖరీ నది జలాల్ని ఆకర్షించి తెచ్చుకుని వచ్చి అంతేకాకుండా మలూర శాఖలు మారేడు కొమ్మలు రకరకములైన కుసుమములు అన్నీ ఏరి తెచ్చుకుని పని సమర్పించిన మణులెల్ల పోద్రోచి ఆ పాము సమర్పించినటువంటి మణులన్నింటినీ పక్కకు తోసివేసి ఆ కొండంతో తెచ్చినటువంటి ఆ దివ్య జలాలతో దక్షిణ కైలాస ధరణీ ధరావాసు సద్భక్తితోడ మజ్జనము చేసి ఆ దక్షిణ కైలాసపతి అయినటువంటి ఆ శంకరుని భక్తితో అభిషేకం చేసి పూజలునరించి ఎనుగుపోవుటయును భవుని దర్శింప మరునాడు పాపరేడు. మర్నాడు ఉదయాన్నే ఇంకా సూర్యుడు ఉదయించకుండానే వచ్చేస్తున్నాడు. అంటే చాలా ఎర్లీగా వస్తున్నాడు అనమాట ఈ సర్పరాజు. ఎలా వస్తున్నాడంటే నిజ పణగ్ర సమగ్ర మాణిక్య దీప్తి తపనునకు తోడు ఉషక్కాల తమము జరుప. సూర్యుడు కన్నా ముందే ఆ తెల్లవారుజాము చీకటిని పోగొడుతున్నాయట ఆ సర్పరాజు యొక్క మెడ తల మీద ఉండే మణులు. అలా వస్తున్నాడు ఆయన దివ్యకాంతులతో వచ్చి రకరములైన రత్నాలు తీసుకొచ్చి ఆశ్చర్యపోయాడు శివుణ్ణి చూసి. రోజు తాను వచ్చేటప్పటికల్లా ముందు రోజు రత్నాలు కనబడుతున్నాయి, అవన్నీ పక్కన శివ నిర్మాల్యం కింద శివప్రసాదం కింద స్వీకరించి కొత్తవి పెడుతూ ఉన్నాడు. ఇవాళ అవి కనబడలే. దగ్గరకు వచ్చి చూసుకుని ఆశ్చర్యపోయాడు. దగ్గరి ఎవ్వడో కటకటా శివలింగము మీద రత్నములు గగ్గుల కాట గల్పి ములు కంపలు తీగలు పెట్టి నేడు నాకెగ్గునరించిపోయే ఇక ఏమన నెత్తు మదీయ భాగ్యం ఇట్లగ్గిపడంగా చేసిన మదాంధుని అంచు విషాద చిత్తుడై. అయ్యా శివలింగం మీద నేను పెట్టుకున్న రత్నాలన్నీ కూడా ఇలా బుగ్గిపాలు చేసి ఎవడయ్యా ముళ్ళ కంపలు తీగలు తెచ్చిపెట్టాడు ఆయన మీద. ఈమె చేసిన పూజ ఆమె దృష్టిలో రాళ్ళు రప్పలు, ఆమె చేసిన పూజ ఈమె దృష్టిలో ముళ్ళ కంపలు తీగలు. ఎవరి పూజ వారికి గొప్ప, కానీ శివుడికి రెండు పూజలు గొప్పవి. అది విశేషమే. ఎవరి పూజ వారిదైనా శివునికి మాత్రము హృదయదర్శి అయిన శివుడు భావగ్రాహ్యో మహేశ్వర భావాన్ని చూసేటువంటి పరమేశ్వరుడికి ఇరువురు పూజలు గొప్పగానే కనబడుతున్నాయట. సరే ఈమె ఊరుకున్నదా, వెంటనే తన కోపాన్నంతటిని చూపించి ఆ పడగతో ఆ ముళ్ళ కంపల్ని తీగల్ని పక్కకు తోసేసింది. అల్లన ఏనుగు పెట్టిన వెల్లం పొద్రోచి ఎడద ఈసును భక్తి మల్లాడ. ఆ ఎడదలో ఒకవైపు ఈసు ఒకవైపు భక్తి వచ్చేట. ఈసు తన పూజ పోగొట్టిన వాడిని తలంచుకుని భక్తి భగవంతునిపై. ఈ విధంగా మణుల గౌరీవల్లభ పూజించి చెరయ వాతాసనమున్ వెళ్ళిపోయింది. ఈమె తెల్లవారుజాము నుంచి వెళ్ళిపోయింది. కొంచెం సూర్యోదయం తర్వాత మళ్ళీ ఏనుగు వచ్చింది. అంతట కొంతసేపునకు ఆ గజరాజును వచ్చి రత్న సంక్రాంత శరీరు ఈశ్వరుడి కనుగొని రత్నాలతో మెరిసిపోతున్నటువంటి ఆ శంకరుని చూసి ఎవ్వడో నేడు అవజ్ఞతా సంతమ సంభు కప్ప యకశక్యపు పూజలు నచ్చగాక ఏ భ్రాంతులు పెక్కువర్ణముల రాలు కపర్దికి పెట్టజూతురే. ఎవడో గాని అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయి వచ్చి యకశక్య పూజలని చేశాడు. రాళ్ళు రప్పలు పెట్టి వెళ్ళిపోయాడు. ఆ యకశక్యపు పూజలు అనే మంచి తెలుగు మాట చూడండి, పెట్టి వెళ్ళిపోయాడు. ఎంత వెర్రివాళ్ళు ఎంత పిచ్చివాళ్ళు అయితే మటుకు రంగురంగులు రాళ్ళన్నీ తెచ్చుకుని మెత్తనైన మా స్వామి ఒంటి మీద వేస్తారా. ఏ భ్రాంతులు పిక్కువర్ణముల రాళ్ళు కపర్దికి పెట్టజూతిరే అని చింతించుచు ఎప్పటి అనుగున శివు పూజ చేసి అడవికి జనియన్ తన ఇచ్చదంతి. మళ్ళీ పక్కకు తోసేసి పూజ చేసి వెళ్ళిపోయింది. పామున్ పనివడి మరునాడు తా ప్రభాతమునందున్ మళ్ళీ పొద్దున్నే పాము మళ్ళీ వచ్చింది. చూడగానే యథాప్రకారం తన పూజ పోయి వాడి పూజ మిగిలింది.
1: శివు పూజింపగవచ్చి బిల్వ విటప శ్రేణి సణాలబ్జ భేద విలీనాంగము దివ్యలింగము సఖేర స్వాంతమై చూచి. రాగానే మళ్ళీ విషాదం. ఆ బిల్వ దళాల మధ్య ఉన్నటువంటి ఆ శివుణ్ణి చూసి, నాది వృథా జన్మము కాదే, ఇన్నాళ్ళు హాయిగా పూజించుకుంటున్న నాకు ఈ కొత్తగా ఈ విఘ్నం వచ్చిందే, నా జన్మ వృథా అనుకున్నది. నా తపము భక్తిని పాడు కాకున్నే, ఇన్నాళ్ళు నేను చేసిన తపస్సు భక్తి ఇవన్నీ కూడా వ్యర్థమైపోతున్నాయి. ఎలా విచారింపగా ఎల్లియును వ్రతము కొల్లంబోయిను చూచిదని. ఎందుకు బాధపడ్డం, రేపు ఎలా ఉంటుందో అది చూసుకుని దాన్ని బట్టి ఎలా ప్రవర్తించాలో నిర్ణయించుకుందాం అంటూ వేదన పడుతుంది సర్పం. ఎక్కడి దుర్మదుండో తనకేనొనరించిన రత్న పూజన దిక్కుల బారజల్లి జగతీరుహ శాఖలు తమ్మి కాడలను పెక్కులు కొంచు వచ్చి పై పెట్టిన ఊరక ఉండే శంకరుడు. కోపం కాస్త అటు ఇటు తిరిగి ఈయన మీదకి వచ్చి, వాడెవడో దుర్మదుడు వచ్చి నేను చేసిన రత్న పూజలన్నీ దిక్కుల్లో పారేసి ఆ కొమ్మలు కాడలు తెచ్చి మీదన వేస్తే ఊరుకుంటూ కూర్చుంటాడా నా స్వామి అన్నది. ఎందుకంటే ఈ సర్పం కానీ ఆ ఏనుగు కానీ ఒక రాతికి పూజ చేస్తున్నాం అనుకోవట్లేదు, ఏ స్పందన లేనటువంటి ఒక విగ్రహానికి పూజ చేస్తున్నాం అనుకోవట్లేదు, శివునికి పూజ చేస్తున్నామన్న స్పృహలో ఉన్నాయి. కనుక శివుడు ఒప్పుకుంటేనే ఎవడైనా ఏదైనా చేయగలడు, కనుక ఈయనకు తప్పు ఈయన ఎందుకు ఊరుకున్నాడు అంటూ ఆయన మీద పడింది. శంకరుండక్కట ఏమి చెప్ప, ఆహాహా పగవారిని కూడా దైవము, ఏం చేసేది మా దైవం కూడా శత్రుపక్షంలో చేరిపోతున్నాడు అనమాట అని వేదన పడింది పాపం సర్పం. ఇలా అనుకుని, అయినా స్వామి నాకు తెలియగడుగుతున్నాను, నేను రంగురంగుల రత్నాలు తెచ్చిన మీద వేస్తుంటే హాయిగా ఉండి ఆనందించక ఈ ముళ్ళ కంపులన్నీ ఎలా పెట్టుకున్నావయ్యా నీకు, పైగా ఆ లతలు నిన్ను చుట్టుకుపోయాయి, ఆ చుట్టుకుపోయిన ఆ లతలతో ఎంత అవస్థపడుతున్నావో ఏమిటో. కంటక మెట్లు నాకసుముఖత్వము నందితివయ్యా, పార్వతీ కంటకి తంగ బాహుల తికాయుగ సంగతి బోలి, దుఃఖ కంటక బిల్బికా కమల కాండములెత్తిన మోచి మోచి. స్వామి అవునులే పాపం, నీకు అలవాటు అయిపోయింది అలా చుట్టుకోవడం. ఎందుకంటే మా అమ్మ ఆ జ్ఞానప్రసూనాంబిక పార్వతం ముందే ఆ తల్లి ఒక పెద్ద లత, అపర్ణాలతిక ఆ తల్లి, పర్ణములు లేని లతట ఆ తల్లి. ఈయన స్థాణువుట, వారికి పుట్టినవాడు విశాఖుట. చూసారా ఏమి పేరు, పేర్లలో విశేషం చూడండి. స్థాణువు అంటే మోడు అని అర్థం, అపర్ణ అంటే ఆకులు లేని తీగ, ఆకులు లేని తీగ చిగుళ్ళు అవి లేని మోడుని చుట్టుకుందిట. వాళ్ళకు పుట్టినవాడు ఎవడంటే విశాఖుడు, అంటే కొమ్మలు లేనివాడట. ఎంత బాగుంది చూడండి, విశాఖుడు అంటే కుమారస్వామి పేరే. ఇదేమిటయ్యా చమత్కారము అంటే ఏ వికారములు లేనటువంటి వారు అని చెప్పడానికి. ఇవన్నీ కుసిమించి వెళ్ళాయంటే ఇక వాటికి మొదలయ్యాయంటే వాటి వ్యాప్తి సంసారం ఇవన్నీ మొదలైనట్టు, అవి ఏవీ లేనటువంటి నిర్వికార స్వరూపులు అని చెప్పడమే అపర్ణాలతికతో చుట్టబడ్డ స్థానువే. అదే పానవట్టంతో చుట్టుకోబడ్డ శివలింగం, అదే అర్ధనారీశ్వర స్వరూపం. ఇక్కడ అది ఎత్తుతోంది ఆ అపర్ణాదే ఉన్నదే, ఆవిడ ఆనందంగా నిన్ను గాఢాలింగనం చేసుకుంటుంది, ఆ లత నిన్ను అల్లుకుంది. ఆ లత అల్లుకున్నట్లు అనుకుంటున్నావా, ఈ లతలన్నీ అల్లుకుంటూ ఉంటే అంటుంది. ఏ అమ్మవారు చెయ్యి వేసి చుట్టుకోవడం అలవాటు అయిపోయింది కనుక ఏదో ఒకటి చుట్టుకుంటే కానీ సుఖం లేదు కనుక ఇవన్నీ చుట్టుకున్నావా. అంతేకాదు ఈ ముళ్ళు ఈ కంపలు చూస్తుంటే నాకు జాలేస్తుందయ్యా నిన్ను చూస్తే. ఏం చేస్తాం, మా భక్తులు ఉన్నామే, కష్టాలు ఏ వచ్చినా దుఃఖాలు వచ్చినా శంకరా హరహరా కాపాడు అంటాం, ఆ దుఃఖాలన్నీ నీ మీదే వేసేస్తాం. కంటకాల్లాంటి దుఃఖాలన్నీ నీ మీద పడేయడంతో వాళ్ళ భారాలన్నీ మోయడం నీకు అలవాటు అయిపోయింది కనుక ఇంత బరువు నువ్వు మోస్తున్నావు అన్నది. చూశారు, మన భారాలన్నీ మోసేది భగవంతుడే కదా, కనుక వాళ్ళు వేసిన భారాలన్నీ అలవాటైపోయి ఇప్పుడు ఎవడో పిచ్చిపాటు తెచ్చిన భారం వేసేసినా సరే అని మోస్తున్నావా స్వామి. ఇన్ని బరువులు నువ్వు మోయడం నాకు ఇష్టం లేదు, నేను ఇచ్చే రత్నాలు ఆ మాత్రం అలా ఉంటాయి, అవన్నీ పెట్టుకుంటే నాకు చాలా అందం హాయిగా ఉంటుంది అని చెప్పి అని దుఃఖించుచు ముక్కంటి ఎరుంగవే నొసటి కంటి మహత్వము నీకు కలుగుంటారు. అలా చూస్తూ ఊరుకున్నావే, నీ మీదిన్న బరువులు వేసేస్తూ ఉంటే ఒక్కసారి ఒక్క చూపు చూడలేకపోయావా అన్నదిట. నీ కంటిలో మంట ఉందన్న విషయం నీకు తెలుసా, ఒక్కసారి ఆ మూడో కొన్ని తెరిచి ఈ బరువులు వేసిన వాడిని ఒక్క మాట చూడలేకపోయావా అన్నదిట. ఇంత బాధపడి అని దుఃఖించుచు ఎట్టకేలకు దృఢంబై, కొంతసేపటికి మనస్సును దృఢం చేసుకుని చిత్తము ఆత్మీయసు అర్చన చేయం తలపోయ, ఆ శివుణ్ణి అర్చన చేయాలని తలంచుకుని దంతికృత పూజలు త్రోచి, ఏనుగు చేసిన పూజల్ని తోసేసి పైదుమ్ము బుస్సున బోనుది. ఎంత చక్కగా దర్శనాన్ని ఇస్తున్నాడు చూడండి మనకి దుర్జటి. అవన్నీ తోసేసి తన నోటి నుండి వచ్చే బుసతో, ఆ బుసతో వచ్చిన గాలితో పైదుమ్ము బుస్సున పోనుది. ఎక్కడి నుంచి తెచ్చిన ఈ కొమ్మలు అన్ని వేసి ఉంటుకి కొంచెం దుమ్ము అంటుంది, ఆ దుమ్ము కూడా స్వామి మీద ఉండకూడదని చెప్పి బుస్సున పోనుది. అనర్ఘరత్నముల చక్షుశ్రోత్రమర్చించి ఆత్మ నివాసంబు తన నివాసానికి వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిందంటే తదంతరాయ జనితోన్మాదంబునం దూరుచున్, నా పూజకు విఘ్నం కలిగింది అనే వేదనతో వెళ్ళిపోయింది. వెళ్ళింది కానీ సుఖంగా నిద్రపోలేదు. ఆ రోజంతా నిద్రపోలేదు, ఆ రాత్రంతా నిద్రపోలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు వెళతానా, ఎప్పుడు వెళ్ళి నా పూజ క్షేమంగా ఉందా లేదా చూస్తానా అనుకుంటూ ఉన్నది. భోగవతి జరంబున చొచ్చి బోటులతోడనాడెడు జలక్రీడలుడికి పువ్వు బోణులు తాను పొత్తుల భుజయించు మధుర సుధాహార నిధితో రంగి బహువిధతాన సంపన్న గానంబుల నిక్కి చొక్కెడు తన నేర్పువదని ప్రాణనాయకతోడ పద్యంక సీమల మసగుని పెనకు సంభ్రమము విడిచి నిద్రవోయడు సుఖమెల్ల నెలగలిపి. ఇక్కడ ఆమె పడుతున్న అవస్థ చూడండి. ఆ రాత్రి ఇంటికి వెళ్ళి ఏ పని చేయకుండా మౌనంగా వేదనతో తన పూజ ఉందా లేదా, తన పూజ ఉంటుందా లేదా అనేటువంటి చింతనతోనే గడిపింది. అంతేగాని ఆహారం కానీ పానీయం కానీ నిద్ర కానీ లేదు. అసలు ఆ పాతాళలోకం భోగలోకం, ఆ భోగలోకంలో గంగానది భోగవతి అనే పేరుతో ప్రవహిస్తూ ఉంటుంది. ఆ భోగవతి నీటిలోకి వెళ్ళి తన తోటి నాగకన్యలతో రోజు స్నానం చేసేదిట, జలకాలాట్లాడేదిట. అవి కూడా మానివేసిందిట ఆ రోజు. అంటే భోగత్యాగం చేసిందనమాట తన తపనతో. అది ఇక్కడ గమనించవలసిన విషయం ఇది. ఆ శివ చింతన ఇదంతా కూడా తన పూజకి భంగం కలిగిందనే చింతన, అదంతా దేనికి సంబంధించింది, శివ పూజకి సంబంధించినది అనమాట. ఆ చింతన పడుతుంది. అంతేకాదు ప్రతిరోజు ఇలా స్నానం చేసి ఆ నాగకన్యలతో కలిసి నానా రకాల ఆహారాలు సేవన చేస్తుందిట. ఆ రోజు ఆ భోగం కూడా వదిలేసింది. అటు తర్వాత సర్పములు సంగీత ప్రియులు గనక మంచి సంగీత కచేరీలు జరుపుకుంటూ ఉంటుంది. ఆ సంగీత కచేరీలు కూడా మానివేసిందిట ఆ రోజు. అంతేకాకుండా నిద్రపోయడు సుఖమెల్ల నేలగలిపి అంటే సర్వభోగత్యాగము చేసినది అని అర్థం. దేనితో, హృదయంతో నిరంతరం శివచింతన చేయడం చేత. ఈ విధంగా ప్రతిదినంబును తాచేయు రత్న పూజ శివునిపై ఉండకుండిన చింతనుంది రాత్రి శివరాత్రిగా జాగరణము చేసే అన్నాడు. అది విశేషం ఇక్కడ. అంటే శివరాత్రి జాగరణ ఎలా చేయాలో పాము మనకు చూపించిందనమాట. ఏనుగ్గారు చూపిస్తారు చూడండి. ఇద్దరి వేదన ఒక్కటే, ఒకే వేదన కలిగిన వాళ్ళకి ఒకేసారి మోక్షం వస్తుంది. ఇప్పుడు ఈ సర్పం ఎంత వేదన పడిందో ఏనుగు అంత వేదన పడబోతోంది. ఇలాగ సర్పం పూజ చేసి వచ్చి అవస్థ పడుతుంది. సర్ప పూజ అయిన తర్వాత ఏనుగు వెళ్ళింది. తానర్చించి తొలంగి నట్టి తరువాతన్ శంభు పూజింపగా దానానేక పమేగు దెంచి. వెంటనే ఆ ఏనుగు వచ్చి శివమీద నిన్న మొన్నంబలి నానారత్నములుండ చూచి, నిన్న మొన్నట్లాగానే శివుడి మీద నానారత్నాలుండ చూసి కడు చిన్నంబోయి వెంటనే మనస్సంతా చిన్నబుచ్చుకుని నాతో చలంబో నీడీశిల విశ్వనాయకునిపై పొందించినాడెవ్వడు, ఈ రాళ్లన్నీ తెచ్చి ఎవడ వేశాడో యమ స్వామి మీద అనుకుని ఈమె కూడా స్వామివారిని దబాయించడం మొదలుపెట్టింది. ఏమిటి స్వామి, ఏదో మెత్తగా ఉంటావు కదా అని చెప్పి పువ్వులు అవన్నీ తీసుకొచ్చి నేను వేస్తే అవన్నీ తోసేసి రాళ్ళు రప్పలు వేశారు. అసలు ఏమిటి రాళ్ళు, ఏమైనా ఒక అందు చందు ఉన్నాయే చెప్పు వీటికి, ఎలా మెచ్చుకున్నావు ఈ పూజను నువ్వు. అచ్చపు నీలవర్ణ దృషదావళి నల్లని కల్వలే కడుం పచ్చని రాలు బిల్వనవ పత్రములే అరుణస్మభంగముల్ విచ్చిన ఎర్రదామరలే విశ్వపతి విరసోపలంబులెట్లచ్చుదలయ్య నీకు అవి యందుని గంధ మృదుత్వ శైత్యములు. ఏం స్వామి, అక్కడ నీలంగా కనబడుతున్నాయి రాళ్ళు, నీలపురాళ్ళు, అవేమి అచ్చపు నీలవర్ణ దృషదావళి నల్లని కల్వలి. ఆ కనబడుతున్న నీలపురాళ్ళన్నీ కూడా నల్ల కలువులు అనుకున్నావా, మీద వేసుకున్నావు. అంతేకాదు పచ్చగా కనబడుతున్న రాళ్ళున్నాయే, అవి లేత మారేడు దళాలు అనుకున్నావయ్యా స్వామి, వాటిని వేసుకున్నావు నువ్వు. ఇక ఎర్రని రాళ్ళు కనబడుతున్నాయి, అవన్నీ కూడా తామర పువ్వులు అనుకున్నావా. ఓ విశ్వపతి, ఇలాంటి విరసమైన ఉపలములు అంటే దేనికి పనికిరాని రాళ్ళు ఎట్లొచ్చుదలయ్య నీకు, ఎలా అచ్చొచ్చయ్యా నీకు. అవి అందునే గంధ మృదుత్వ శైత్యములు. వాటికి సువాసన ఉందా చెప్పు, మెత్తదనం ఉందా లేదు, పోని చల్లదనం ఉందా అది లేదు, ఏదీ లేని కేవలం కఠినమైన శిలలు. ఎందుకయ్యా స్వామి? అవునులే పాప, నీ పేరే గిరీశుడు, గిరీశుడు, అందువల్ల రాళ్ళు అలవాటైపోయేమో నీకు అంటుంది. ఉనికి శిలోచ్చయంబు నిజదాన శిలోచ్చయ రజపుత్రి. ఉనికి శిలోచ్చయంబు, ఉనికి అంటే ఉండే చోటు, అదేమిటయ్యా అంటే శిలోచ్చయంబు, రాళ్ళు రప్పలు ఉండే కొండను ఉండే చోటు అయ్యే. ఇక మీ ఆవిడేవేనా అంటే ఆవిడ గారు కొండల రాజుగారు కూతురాయి, నిజధార శిలోచ్చయ రజపుత్రి. కనుక రాళ్ళు రప్పలు నీకు అలవాటవడం అనేటటువంటిది అర్థం చేసుకోగలనులే అని. పోని నీ ధనస్సు చూస్తే నీ ధనువు శిలోచ్చయంబు, నీ ధనువు చూస్తే అది కూడా పెద్ద కొండ, మేరుపర్వతం కదా ఆయన యొక్క ధనువు. రథీకృత రత్నగర్భ, ఎంత చక్కగా సంబోధించింది చూడండి, రథీకృత రత్నగర్భ. రత్నగర్భ అంటే భూమి, భూమిని రథంగా చేసుకున్నవాడా అని. రాళ్లతో ఉన్న భూమినే రథంగా చేసుకున్నావు కనుక రాళ్లతో నీకు ఇంత సంబంధం ఉందన్నమాట. రాచవారి బొట్టి అయినటువంటి అది రాళ్లకొండ రాచవారి బొట్టియ అయినటువంటి ఆ పార్వతీదేవికి భర్తవయ్యో. అంతేకాకుండా పర్వతాల్లో తిరుగుతున్నావు, కైలాస పర్వతం, హిమవత్ పర్వతం, ప్రతి కొండ మీద నువ్వే తిరుగాడుతున్నావు. చేతిలో బంగారు కొండను పట్టుకున్నావు, రాళ్లమయమైన భూమిని రథంగా చేసుకున్నావు. కనుక నీ మనమునకి శిలాసకల మెట్లు ప్రియంబుగా చేసి ఏమనగలవాడ నిన్ను, నిన్ను అనలే కానీ నా వ్రతం దెబ్బతింటుంది, ఏమనగలవాడ నిన్ను వ్రతహాని యొనర్చు దురాత్ముడుండగన్. వాడున్నాడుగా వాడు పని చూడాలి నేను, పోనీ నేటికి నాయబోయి. ఇవాళ అయితే అయ్యిందిలే, కడు దుర్బుద్ధిని విచారింపనేలా. నిత్యము ఈశ్వరుని కొలుచు వేళంగాక రేపాడి రాగా, మళ్ళీ రేపు ఉదయాన్నే నేను రాగానే అర్చా వ్రతహంతగన్న రేపు ఇంకా తొందరగా రావడానికి ప్రయత్నిస్తా. ఆ వచ్చినప్పుడు నా అర్చనని పాడు చేసేవాడు కానీ కనిపిస్తే అది భాగ్యం వే వివేకింప, అది అదృష్టం. వాడో నేను ఒక జడపోయదము లేదా జీవమింకేటికి, వాడో నేను తేలిపోతాం, లేకపోతే ప్రాణాలెందుకు అనుకున్నది. ప్రాణములిచ్చువాడనిక భర్గునకెళ్ళి పూజబోయి పాషాణములున్నా, ప్రాణం ఇచ్చేస్తాను స్వామి కోసం, నా పూజ పోయి పాషాణాలు కానీ కనబడితే ప్రాణాలైనా ఇచ్చేస్తాను. ఇందులకు సంధియ మేళ విచారమేటికి, ఇప్పుడు ఆవేశంతో అనేస్తున్నా కానీ నిజంగానా అని ప్రశ్నిస్తే సందేహం లేదు, విచారం లేదు. ప్రాణము మీద తీర్పు గల ప్రాణులకు బిరుదును వ్రతంబు కళ్యాణకరంబులే అన్నది. ప్రాణం మీద తీర్పు ఉండే వాడికి వ్రతాలు ఎందుకు, జపాలు ఎందుకు, ధ్యానాలు ఎందుకు అని చెప్పింది. అంటే వీళ్ళు ఒక్కొక్కరు ఎటువంటి వారంటే స్వామి కోసం ప్రాణత్యాగమైనా చేయడానికి సిద్ధం. ఇది గమనించాలి. సాధారణంగా మన లోకంలో ఆవేశంతో ప్రాణాలు ఇస్తాడు ప్రాణాలు ఇస్తాడంటాం, ఇవన్నీ నోటి మాటలే. నిజానికి ప్రాణాలు ఇవ్వగలిగేది ఎవరికి ఇవ్వాలి? నిజంగా ప్రాణాలు కూడా ఇచ్చేటంత సాహసం ప్రేమ ఉంటే ప్రాణేశ్వరుడికే ఇవ్వాలి. ప్రాణేశ్వరుడు అనే మాట ఒక్క పరమేశ్వరుడికి తప్ప ఇంకెవ్వరికి చెల్లదు. మన లోకంలో ప్రాణేశ్వర ప్రాణేశ్వరి అనే మాటలు చాలా చాలా వింటూ ఉంటాం. మన ప్రాణాలకు ఎవడు ఇస్తున్నాడో మనం ఎవరిని చెప్పగలం, అది ఆవేశంతో అనే మాటలే కానీ మన ప్రాణాల మీద నిజమైన ఆధిపత్యం కలిగినటువంటి వాడు ప్రాణమూల పరంజ్యోతి అయిన పరమేశ్వరుడు ఒక్కడే, ఆయనే ప్రాణేశ్వరుడు. కనుక ప్రాణేశ్వరుడికే ప్రాణాలు ఇస్తానన్నది. ఈశాన ప్రాణధ ప్రాణ జ్యేష్ఠో శ్రేష్ఠ ప్రజాపతి, అయినటువంటి ఆ పరమేశ్వరుడు ఒక్కడే ప్రాణస్వరూపుడు, ప్రాణప్రదాత ప్రాణేశ్వరుడు, ఆయనకే ప్రాణాలు ఇచ్చేస్తాను అన్నదన్నమాట. అంటే వీళ్ళల్లో ఎటువంటి భక్తి చూడండి, అది అచంచలమైన భక్తి. ప్రాణం దేనికి ఇస్తామంటారు? ఏది తన సర్వస్వం అనుకుంటారో దానికి ప్రాణం ఇస్తామనుకుంటారు. శివుడే సర్వస్వం అనుకున్నదనమాట ఆ ఏనుగు, అది విశేషం ఇక్కడ. అలా అనుకున్న వాడికి మాత్రమే శివవ్రతం చేయడానికి అర్హత ఉంటుంది అని చెప్తున్నది. ఈ విధంగా పూజ చేసి రాళ్ళన్ని తోసేసి మళ్ళీ తన తెచ్చిన ముళ్ళ కంపలు తీగలు వేసి పాము దృష్టిలో, కానీ తన దృష్టిలో అద్భుతమైన మారేడు దళాలు పువ్వులు అవి వేసి వెళ్ళిపోయింది. అక్కడ సర్పం ఎలా వేదన పడుతుందో ఇక్కడ అలాగే వేదన పడుతూ, పిడి ఏనుగుల వెంట పడిపోక యుడుగని వెడవిల్తు వేడిమి విడుగు సూప, కరమున ఉదకంబు కడు జల్లు కొనకున్న తెమలని మిహిర దాహము తోలంగ, సరసున జొచ్చి తామర తుండ్లు మెసగక మానని ఆకటి మంటలార, సింహపోతములు ఘోషింప పుట్టిన భయాతంకాగ్ని తహతహ గృంకవార, ఎట్టి వెట్టలు తన మీద నెక్కలేక పంచ బంగాళమైపోవ ప్రాణలింగ పూజనా విఘ్నమునయందు పుట్టినట్టి చింతయం వేకి తన లోను చేసుకుని ఏ ఆ ఏనుగు పడుతున్న వేదన వనిస్తున్నాడు. చూడండి ఇక్కడ ఇక్కడ సత్వం కానీ ఏనుగు కానీ పొద్దున్నే వెళ్ళిపోయాయి. పగలంతా గడిచింది, రాత్రంతా గడిచింది, అంటే ఒక పగలు ఒక రాత్రి గడిచిందనమాట ఏనుగుకి పాముకి కూడా. ఈ రోజంతా కూడా అవి ఆహారం లేదు, నిద్ర లేదు, భోగం లేదు, ఏమీ లేదు, యోగం మాత్రమే ఉంది, శివయోగం, శివచింతన మరొకటి లేదు. ఇక్కడ గమనించవలసింది అది, ఈమె కూడా రాత్రి శివరాత్రిగా జాగరమ్ము చేసే అదే చేసినది. ఇటువైపు మొదటిది కామజయం, నాగకన్యలతో జలక్రీడలాడుతూ ఉంటే గాని తీరనటువంటి తన భోగాన్ని ఆమె మానవేసింది. ఈమె కూడా పిడి ఏనుగుల వెంట పడిగి తిరిగేటటువంటి ఏనుగు కూడా అన్నీ విడిచిపెట్టి ఏకాంతంగా ఒక్క చోట కూర్చుందిట. అంతేకాదు ఏనుగులకి తాపం ఎక్కువట, అందుకే వెళ్ళి శుభ్రంగా స్నానం చేస్తాయి. అలాంటిది వెళ్ళి అలాంటి జలకాలు కూడా మానివేసింది. ఇక ఆ తామరతూళ్ళు ఇవన్నీ తింటూ ఉంటుంది, ఆ తిండి కూడా మానివేసింది. సింహం కానీ ఎక్కడైనా అరిస్తే భయపడుతుంది ఏనుగు. ఆ రోజు ఎన్ని సింహాలు అరిచినా అసలు చెవిలోకే సోకలేదుట. అంటే భయాన్ని ఆహార నిద్రాభయమైతునాని సామాన్యమే తత్పశుభిన్నరానాం అన్నట్టుగా ఆహార నిద్రాభయమైతునములు అన్నీ విడిచిపెట్టేసింది అనమాట. అది విశేషం, అది జాగరణ అంటే, అది ఉపవాసం అంటే. అంతేగాని ఇవాళ మేము ఉపవాసం ఉన్నామండి అని ఉదయాన్నే అనుకుని లేచి రోజు 9 తినేవాడే, కానీ ఉపవాసం ఉన్నానన్న భావన ఉదయం 4 నుంచి మొదలై 6 నుంచి ఆకలిస్తూ ఉంటుంది. ఇంకా వీడి కళ్ళ ముందు ధ్యానం ఏమిటయ్యా అంటే రకరకాల పల్లెరాళ్ళలో రకరకాల పదార్థాలు, వీటిని ధ్యానం చేస్తూనే కాలం గడిచిపోతుంది. ఇక రాత్రి అయింది, జాగరణ చేయాలి. శివరాత్రి జాగరణ, అయ్యో నిద్ర లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? మా టీవీ వాడు ఎలాగో ఛానల్స్ ఇస్తాడు, ఏమిటంటే ఇస్తారు, మొదలు పెడతారు వాళ్ళు, ఫలానా సినిమా అనేది శివరాత్రి ఎలా చేసుకుంటుంది, ఫలానా సినిమా అనేది ఏం చేస్తాడు, ఇంకా లేకపోతే 5-6 సినిమాలు ఎక్కడి నుంచైనా తెచ్చేస్తారు. ఆఖరికి పండుగలు ఎలా చేసుకోవాలో చెప్పడానికి ఎవరయ్యా మన గురువులు అంటే వాళ్ళు అనమాట, వాళ్ళు చెప్పే మనకి. అంతేగాని పరమ ఆచార్యులు పీఠాధిపతులు చెప్తే కాదు, వీళ్ళు పండుగలు ఎలా చేసుకుంటారో వీళ్ళు నేర్చుకుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి. ఇది చిత్రం. ఇంకా ఇవి మొదలవుతాయి. ఇంకా రాత్రంతా ఇంకా మరికొంత ముందు ఉన్నారు. అవేమిటంటే చతుర్ముఖాలు దగ్గర వేసుకుని పారాయణ చేసుకుంటూ గడిపేస్తూ ఉంటారు. ఈ చతుర్ముఖ పారాయణతో జాగరణ అయిపోయిందిట. ఇంకా లేకపోతే బయటికి వెళ్ళి తిరుగుతూ ఎన్ని కాలక్షేపాలో మనం చూస్తే తెలుస్తుంది జాగరణ చేయడానికి పడే పాట్లు. కానీ దానికన్నా నిద్రపోవడం ఉన్నాయి, ఎందుకంటే నిద్రపోతే పాపమైనా చేయకుండా ఉంటాడు నిద్రపోతున్నాడు కనుక. వీడు మెలకువగా ఉండి మరీ ఆ రోజు పాపం చేస్తున్నాడు అనమాట, చేయి తోడకూడదు చూస్తూ చెయ్యకూడదు చేస్తూ. ఈ విధంగా శివరాత్రి పవిత్రమైన శివరాత్రి వ్రతాన్ని మనం పాపాలతో జాగరణ చేస్తూ ఉంటాం మెలకువగా ఉండి మరి.
2: Om Namah Shivaya. Dear users of Shaivam.org, we are very much delighted to let you all know that due to the shower of grace from Almighty Lord Shiva and the continuous support from esteemed users like you, our Shaivam.org website had passed 26 successful years of service in the world of Shaivam, and it is all set to sustain the same with lot more new features in the forthcoming years as well. Adding to that, like one more diamond embedded to the golden crown, we are pleased to inform the existence of a new radio, Shiva Tattvam, specifically designed to telecast Shaiva discourses. It's a humble request to you to listen that as well and extend your support. Now you can listen all the Shaiva discourses being scheduled in Shaiva Lahari and Thiruneriya Tamilosi radios in Shiva Tattvam radio only. Thanks for your esteemed support. ఓం నమ శివాయ.

పుణ్యామయపదేన కీర్తిమభిజయే అవదానే నిర్జర సమాపం చాద్రహ్మణ్యాగస్ నరకస్ సమస్యే శేషస్మశ్రువపదే నకాని నిగృందే.

ఉద్యమానపదే అశ్వశ్రవారబ్ధమహిమోనక్రామదే తన్మహర్షిరస్రామిజతే మహిమానమేవాహరి హస్తే గౌరక్రామదే సత్వర్ణగం హిరణ్యమభవత్ సత్వర్ణ

్రహ్మణ్యంధాన్ేభ్యజాపతి కేంద్రరాజ్యాసమి బ్రహ్మవే బ్రహ్మ బ్రహ్మదేవే

యత్సంవత్సర సత్యత్రయోదశో మాసో విక్రమం శిరస్వమేధ విక్రమం ఏమేధస్ విక్రమం త్రయోదశో రత్రయోదశనాయా ఉపాదధాది యథ రథస్య విక్రమయో సగ్గ

నగరిస్థానం చదు రక్షం ప్రదోదే పరామర్త పరస్పే నిజనస్థలు రక్షత్యప్రహందే స్వై మహాత్మాభ్రాతవ్య ఆత్మానమేవాభ్రాతవ్యగోహంతే శైభ్రగం భవనే.

ప్రశ్వాగేరస్వజాయిజాయ బహుమేనాయ బహుమాయ బహుజన్యాయ బహుహస్తికాయ బహుదాశమూర్గా

ఆయుః ఖచ్చతంగ్రహేతారః ఆయుధేవాభ్యన్నాయ దధాతి శరణుశరం భవంతే శతాయ పురుషరక్షణేంద్రియ ఆయుష్ేంద్రియ ప్రతిష్టరే సదా భవంతే సహస్రోషిషేక ప్రతిష్టరే తాగమిదస్య

అస్మిన్నేవలోకేస్థలే ఏదాను హవామదోమేత్రిగ్రస్థిరాజాస్కందాయ అసన్నోహిత జగ్ఞస్థిరస్త

తత్పాదస్తూ నామోయుష్మయ్యేస్కారాయుర్వై దేవానామాజుస్వానుధారిత జలమేవాస్మిన్దే సత్పాదస్తూ నామాజుస్వానుధారిత విశ్వే ధృత్వా నేమే భయచ్చుత్తరద

ేంద్రాయస్వాహేత్యాహేతాని వాస్వచరితాని సరితే దేవై నగం సమధ్య

ఏషుమర్గోకేత్రీ తద్వ్రద్రస్తమిష్టపం సత్వరాజ్యముచ్యతేగుంశలవోగ్రహణాయుహోగే రఘుంశలక్షరాభి

మయీ దేహి బలామసి బలం మయీ దేహ్యోజోస్యోజో మయీ దేహి మన్యురాసి మన్యుం మయీ దేహి సహోసి సహో మయీ దేహి యా వ్యాఘ్రం విశూచి కోభవృకం చ రక్షాతి శ్యేనం పాత త్రిణగ్గే సిగ్గేహగ్గే సేమం పాత్వగ్గేహాసః యదా పిపేషా మాతరం పుత్రః ప్రమోదితో ధయన్ ఏతత్తదగ్నే అరుణో భావామ్యహాదౌ పితరౌ మయా సంవృజస్థ సమ్మా భద్రేణ వృంత వివృజస్థ

దీక్షాయైరుపగ్నేషష్పాణి ప్రాయణీయస్య తోత్మాని క్రయస్యారుపగ్నే సోమస్య లాజా సోమాగ్నేషవో మధు ఆదిత్యరూపం మాసారం మహావీరస్య నగ్నహూః రూపముపసదామేతత్తిస్రో రాత్రీస్సురాసూత సోమస్య రూపం క్రీతస్య పరిసృత్పరీషిచ్యతే అశ్విభ్యాం దుగ్ధం భేషజమింద్రాయైంద్రగ్ని సరస్వత్యా

సరస్వతీ ఇంద్రాయ ఇంద్రజ్ఞే సదస్కృతం పత్నీశాలంగార్హపత్య ప్రైషేభిః ప్రైషాణా అప్నోత్యాప్రీభిరాప్రీర్యజ్ఞస్య ప్రయాజేభిరనుయాజాన్ వాయత్కారేభిరాహూతీః పశుభిః పశూనా ఆప్నోతి పురోలాశైర్హవీగ్ష్య ఛందోభిః సామిధేనీర్యాజ్యాభిర్వషట్కారాన్ ధానాః కారంభః సక్తావః పరీవాపః పయోదధి సోమ

సంభృత ఓషాధీషు సోమస్య శుష్మస్సురాయ సుతస్య తేనాజిన్వయజమానం మదేన సరస్వతీమశ్వినా ఇంద్రామగ్నిం యమశ్వినా నమూచేరాసురాదధి సరస్వత్యసూనోదింద్రియాయ ఇమంతగ్ఞే శుక్రం మధూమంతమిందుగ్ఞే సోమగ్ఞే రాజా ఆనమిహ భక్షయామి యదత్రారిత్తగ్ఞే రసినస్సుతస్య యదింద్రో అపీబచ్చచీభిః అహం తదస్య మనసా శివేన సోమగ్ఞే రాజా ఆనమిహ భక్షయామి పితృభ్యస్వధాయిభ్యస్వధా నమః పితామహేభ్యస్వధాయిభ్యస్వధా నమః ప్రపీతామహేభ్యస్వధాయిభ్యస్వధా నమః అక్షన్ పితరోమీ మదంత పితరోతీ ద్రుపంత పితరాః పితారశృంధధ్వం పునంతు మా పితర సోమ్యాసః పునంతు మా పితామహాః పునంతు ప్రపీతామహాః పవిత్రేణ శతాయుషా పునంతు మా పితామహాః పునంతు ప్రపీతామహాః పవిత్రేణ శతాయుషా విశ్వమాయుర్వ్యశ్నవై అగ్న ఆయుర్ జ్ఞేషి పవస ఆసు

అతిష్టాయోజయ్యమయ్యాతీ ేరాధ్వందే
సమాజం మహిళాగరవత్సర్వాభిరాగృహస్పతిర్దేవోరక్షితం సమాజం మహిళాగరవత్సర్వేభ్యాం మహదాభూత్యాగృహస్పతిర్దేవోరక్షితం సమాజం మహిళాగరమన్మదోగృహస్ యమద్రా బృహస్పతిర్దేవేభ్యోరక్షితం

సమాజం మైరాగ సర్వాదర్భౌరే సమయం దేవతామణిమ్యం గతపుష్కరే అవివంశమర్ధనం సమత్కరం భరణం మణిం బ్రహ్మణాథ ప్రతిమంచాలివేశిమ అరవత్రేదరా ఉత్తరం దిశ మనిష్టే నమదే దేవత

ప్రజాపదోమన్నోహలో సత్యోచం శివం సన్మోదక్షిణమేష్ట్యాజిన్నేతమిత్వం సమాహేతం జగానోగ్నే తస్మిన్ సుమయం సత్య ప్రజాం దక్ష ప్రసవం సమిద్ధే జాతవేరే బ్రహ్మణ కస్మిన్నంగేతపో అస్మిన్నంగతవ్యాహీతం పరవతం దాస్యక్షిందంగే సత్యమస్య ప్రతిష్ఠితం కస్మాదంగాస్మాదంగాస్తంభస్మానోమంగం కస్మిన్నంగే కస్మిన్నంగేక్షంతరిక్షణం కస్మిన్నంగే నిష్ట్యాహీ కాద్యో కస్మిన్నంగే నిష్ట్యుత్తర.

0: సంబంధం
1: ేజభూతం క్రియద్భవిష్యతం వాసరేషం
0: జంభ్రహీలేషాంబ్రహ్మణ్యాంతస్తంబంధం
1: ఎత్రమక్రమ్యుతం జయత్ర బ్రహ్మ సమాధేత స్తంభంతం భో

సంబంధం రోహిరమస్వేవేవాంగే సమాధీతా సంబంధం రోహిరమస్వేవ్రహయ్రతమే ఏకర్షయస్ స్కంభంధం రోహిరమస్వేవ

పురోహతమూవ్యమస్తి భూతాన్ యూనిపరాంతరిక్షమోదనం శివ్యక్రే మూర్ధానం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మాణే నమ అగ్నిక్రమాస్మై జ్యేష్ఠాయ బ్రహ్మాణే నమ ప్రాణాపారోజక్షురంగే అదోహన్ శిలోయ చక్రే

Thank you.
ీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీరీ

ృఢభవజశ్రీజే మహామహేంద్రుజనీరయామి సమస్తమోగ్రహేమేక్షేకం భద్రస్ నామ శివేంద్రేర్పురోపరభుగ్రభద్రశుక్రేభిజైరంగై శీలారాధస్థుభరస్థూరేర్నవాహోరగ్రద్యాదూర్యర్గంధిష్టం విశ్వం హరగంధిగంధయమభ్వన్నవాహోజీరగ్రస్వీ సుశ్రుతం గచ్చత సంయుమానం భీమభూపాతృభుగ్రా

0: నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఓం నమో భగవతే రుద్రాయ. శివమయమైన సభా సదస్సుకు సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, నిన్న మొన్న కూడా మనం ఈ రుద్ర అధ్యాయము అని వేదంలో చెప్పబడుతున్నటువంటి రుద్ర నమకము, రుద్ర ప్రశ్నము అనేటువంటి భాగం గురించినటువంటి ప్రస్తావన చేయడం జరిగింది. పరమేశ్వరుడు ఎంత ప్రకాశ స్వరూపుడో అంత ఆర్ద్ర స్వరూపుడు, అంత తడి ఆయన దగ్గరుంది. ఆ ఆర్ద్రత, దయ, ప్రేమ, ఇలాంటి ఆర్ద్రత. బాగా బాధపడితే ఒక ఎండిపోతే ఒక గ్లాసు నీళ్లు తాగండి, ఎంత శాంతిస్తుందో మనకి. అలాగే విశ్వమంతా వ్యాపించిపోయిన ఆ పరమేశ్వరుణ్ణి తలంచుకోగానే ఒక శాంతి వెంటనే ఆయన ఇస్తున్నాడు. ఆ శాంతికి సంకేతమే ఆయన తడిసిపోయి కనిపించడం. అందుకే పరమేశ్వరుల్లో రెండు స్వరూపాలు ఉన్నాయి. దీనినే లలితా శాస్త్రంలో చిదేక రసరూపిణి అని చెప్పారు. చిత్ ఏక రసరూపిణి, ఆవిడ కేవల జ్ఞానంతో ఉన్న ఆనంద స్వరూపిణి, కేవల జ్ఞాన ఆనంద స్వరూపిణి. జ్ఞానం ఆనందం, అదే శివుడు జ్యోతిష్పాటకలింగం అనడం, మౌళివిల సత్పుణ్యేందు వాంతామృత ఈ అనడం. ఈ జ్ఞానానంద స్వరూపుడై ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి నేను ధ్యానిస్తున్నాను. ఆయన ఆవిడ ధ్రువపదం, ధ్రువుడు ఆయన. అచలం, శాశ్వతం, ధ్రువం అని వర్ణించింది కదా, శాశ్వతమైన వాడు. ఇన్ని ఇన్ని మారుతూ వెళుతూ ఉన్నాయి మనం చూస్తున్నవన్నీ విశ్వంలో. వీటి వెనకాల మారని వాడు ఒకడు ఉన్నాడు. అలలు ఎన్ని ఆడుకుంటున్నా సముద్రం అలాగే ఎలా ఉంటున్నదో, ఇన్ని అలలు ఆ సముద్రంలోనే ఎలా కదులుతున్నాయో, ఆ బ్రహ్మము సముద్రం ప్రతి అలలో వ్యాపించినట్లుగా కనిపిస్తున్న భువనములన్నిట్లోనే బ్రహ్మము వ్యాపించి ఉన్నా వీటి వేటి వికారాలు అంటకుండా ఆయన ధ్రువమై ఉన్నాడు. అలలు మారిపోతున్నాయి, సముద్రం మారుతుందా? ఇవాళ కనబడిన అలా రేపు ఉండదు, అంతెందుకు ఇప్పుడు కనబడినలా వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ దానికి మూలమైన సముద్రం ఎక్కడికి పోతుంది? అందుకు అచలం, శాశ్వతం, ధ్రువం. ఇలాంటి అలలు లాంటి వాళ్ళ మనమే కాదు కనిపించే ప్రతిది. కానీ ప్రతి అలలో సముద్రం వ్యాపించి ఉన్నట్లుగా విశ్వంలో ప్రతి భువనంలో వ్యాపించి ఉన్నాడు. ఈ మహాసముద్ర దర్శనమే ఈ శివలింగ ధ్యాన శ్లోకంలో ఉందండి. ఇప్పుడు చెప్పని భారతీయుల పూజా విధానాలు కేవలం నమ్మకాల విశ్వాసాల కాదు, విజ్ఞానాలు ప్రతివీ కూడా. విశ్వానంతటిని ఏక చైతన్యంగా చూడగలిగేటటువంటి మహావిజ్ఞానం మనం ప్రార్థించే ప్రార్థనల్లోనే పెట్టుకున్నామే. ఇలాంటి ఈ దేశానికి ప్రార్థనలు నేర్పుతారా వచ్చి? ఇలాంటి ఈ దేశం కోసం ఎవడో వచ్చి ప్రార్థన చేయాలా? ఇంతకన్నా ప్రార్థన ఎవడు చేయగలడు? విశ్వవ్యాపకమైన మహాచైతన్యాన్ని కదిలించి విశ్వాన్నే మార్చగలిగే విశ్వేశ్వరుణ్ణి ఆరాధించే దేశానికి ఒకడు మతం వచ్చి చెప్పాలా? ప్రార్థనలు వచ్చి చెప్పాలా? అవి మన వాళ్ళు వినాలా? ఇప్పుడు చెప్పండి, ఇది ఇంత విశిష్టమైన ఈ భవ్య సంస్కృతికి నమస్కారం చేసుకుందాం. ఇప్పుడు మనం చూస్తే ఇలా ఇప్పుడు నిర్గుణమైన పరబ్రహ్మమును చెప్పారు. అది నా ఎదురుగా ఉంది ఈ శివలింగం. ఎంత గొప్ప విశేషం చూడండి, విశ్వమంతా వ్యాపించిన వాడిని ఒక్క లింగంలో మనం చూస్తున్నాం. ఆయన విశ్వమంతా మళ్ళీ ఇది నిర్గుణతత్వ దర్శనం అయితే సగుణంగా ఎలా ఉన్నాడో చూపిస్తున్నారు. వెంటనే సగుణ ధ్యాన శ్లోకం. బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచా భాసమానా భుజంగై కంఠే కాళ కపర్దా కలిత శిశికళా చండ కోదండ హస్తా త్ర్యక్షా రుద్రాక్షమాలా సల్లిత వపుషా శాంభవా మూర్తిభేదా రుద్రా శ్రీ రుద్ర సుక్త ప్రకటిత విభువా న ప్రయచ్చంతు సౌఖ్యం. ఎలా ఉన్నాడయ్యా పరమేశ్వరుడు అంటే పరమేశ్వరులు అన్నాడు ఇక్కడ. రుద్రాహ అనేది బహువచనం, రుద్రులు. శతమనంతం భవతి అని చెప్పినట్లుగా అనంతము లేని రుద్రుడు, ప్రతి రుద్రుడు ఒక్కలాగే ఉన్నాడు గనక అనంత రుద్రులది ఏక రూపములే. అవి ఎలాగో అంటే బ్రహ్మాండ వ్యాప్త దేహా, బ్రహ్మాండమంతా నిండిపోయినట్ట. భసిత హిమరుచాహ, తెల్లని కాంతులతో ఉన్నారు, దానికి తోడు భస్మరేఖలు కూడా దిద్దుకున్నారు. భాసమానా భుజంగై, సర్పములతో అలంకరింపబడినటువంటి వారు. కంఠే కాళాహ, అందరికీ నీలకంఠమే. ఒక్కడు నీలకంఠుడైతే ఆయన నుంచి వచ్చేవాళ్ళందరూ నీలకంఠుడే. కంఠే కాళాహ, కపర్దాహ జటాజూటములు ధరించి ఉన్నట్ట. కలిత శశికళాహ, అందరూ కూడా చంద్రలేఖను ధరించి ఉన్నటువంటి వారు. చండ కోదండ హస్తాహ, కోదండాన్ని ధరించి ప్రకాశిస్తున్నటువంటి వారు. ప్రతి వారు త్రియక్షాహ, మూడు కన్నుల వాళ్ళు. రుద్రాక్షమాలాహ, రుద్రాక్షలు ధరించి ఉన్నారు. సలలిత వపుషాహ, లలితమైన శరీరంతో ఉన్నారు అందరూ కూడా.
1: లావణ్యమయమైన శరీరంతో ప్రకాశిస్తున్నారట. లలిత అంటే లావణ్యము అనొకర్థం, లలిత అంటే లోకానికి అతీతమైనటువంటి వారు అనర్థం. సలలిత వపుషాహ శాంభవాహ అంటే లోకానికి శుభమును కలిగించువారు. మూర్తిభేదాహ అనేక మూర్తులతో ఉన్నటువంటి వారు, వాళ్ళు రుద్రాహ, వాళ్ళు రుద్రులు. ఆ రుద్రులే రుద్రసూక్త ప్రకటిత విభవాహ, ఈ రుద్రసూక్తముల ద్వారా మనకి విభవములన్నీ ప్రకటింపజేస్తున్నారు. అటువంటి రుద్రులు ఏం చేయాలి? నహ అంటే మాకు ప్రయచ్ఛంతు సౌక్ష్యం, సౌక్ష్యమునిచ్చుగాక అని ప్రార్థించారండి. ఇక్కడ ఆ జ్యోతిర్మయమైన ఆ శివలింగంలో ఎన్నెన్ని రుద్రరూపాలు విశ్వమంతా నిండిపోయిన రుద్రులందరినీ దర్శిస్తున్నాం. అందుకు ఒక్కసారి ఆ శివలింగం దగ్గరికి వెళితే విశ్వవ్యాపకమైన ఒక మహాచైతన్యం నా ఎదురుగా ఉన్నది. అందులో ఇన్ని రూపాలతో

ఘోర అఘోర రూపములతో విశ్వమంతా పరమేశ్వరుడు వ్యాపించి ఉన్నాడని, ఆయన్ను శివముగా దర్శించడం ఏదైతే ఉందో ఆ ప్రక్రియే రుద్రాధ్యాయమని, శుభంకరంగా శాంతంగా త్రిగుణాతీతంగా ఉండే ఆ పరమేశ్వరుణ్ణి ప్రత్యణువున దర్శించడమే రుద్రం యొక్క ప్రయోజనమని తెలియజేసి నమస్కారం యొక్క ప్రశస్తిని చెప్తూ, నమ్రభావమే నమస్కారమని, మనస్సమర్పణమే నమస్కారమని, అహంకార సమర్పణం అని తెలియజేస్తూ, ఇంకా చెప్పాలంటే నమస్కారం అంటే శరణాగతి అని చెప్పవచ్చు. భగవత్ శరణాగతే కైవల్య హేతువు. మనం ఎన్ని సాధనలు చేసినప్పటికీ కూడా ఆ సాధన చేయడానికి కూడా భగవంతుని యొక్క కారుణ్యం మనకి కావలసింది. వేదం ఒప్పుకున్నది ఈ మాట శరణాగతి అనే మాటని, ఉపనిషత్తుల్లోనే చెప్తున్నది. ఆత్మబుద్ధి ప్రకాశం అయినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ముముక్షుడువై శరణమహం ప్రపద్యే అని ఉపనిషత్ మంత్రం. ముముక్షువైన నేను శరణ వేడుతున్నాను అని. ఎందుకంటే ఈశ్వరానుగ్రహం లేనిదే జ్ఞానం అనేదే లేదు. ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన అని. అందుకు పరమేశ్వర శరణాగతి అనేటువంటి దాని చేతనే మనం తరించగలం గనక, శరణాగతి ద్వారా పరమేశ్వరుడు అవగతమవుతాడు. ఒక్క మాట చాలు వేదానికి అయితే, మనకు బోధపరచడానికి 1000 మాటలు కావాలి కానీ వేదం ఒక్క మాటతో మనకి తెలియజేస్తుంది. నమస్తే, ఈ ఒక్క మాట చాలు మనకి, దానితోనే ప్రారంభమవుతోంది ఈ మంత్రం. నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః. ఇక్కడ విశేషం రుద్ర అని సంబోధిస్తున్నారు. ఇది వినే ముందు ఒక చిన్న విన్నపం ఏమిటి అంటే, రుద్రం అనేది వేదమంత్రం. వేదమంత్రం అన్నప్పుడు స్వరం చాలా ప్రధానం. కేవలం శబ్దం మాత్రమే కాదు, స్వరం కూడా చాలా ప్రధానం. అయితే ఇక్కడ నేను చెప్పేటప్పుడు మాత్రం స్వరాన్ని నేను చెప్పడం లేదు, కేవలం ఆ మంత్రంలో ఉన్నటువంటి శబ్దాలను ఒక శ్లోకము మాదిరిగా చెప్పి చెప్తున్నాను. ఇది ఎంతవరకు సంప్రదాయ సమ్మతము అని ప్రశ్నిస్తే, దీని గురించి పెద్దల్ని అడిగి ప్రాచీన గ్రంథాన్ని పరిశీలించి భాష్యకారులు ఏ విధంగా వెళ్ళారో పరిశీలించితే, అర్థం తెలుసుకునేటప్పుడు మాత్రం స్వరసహితంగా చెప్పనవసరం లేదు అనేటటువంటి ప్రాచీన సంప్రదాయజ్ఞుల మాటను అనుసరించే ఇక్కడ చెప్తున్నాను గనక స్వరాన్ని నేను చెప్పడం లేదు. స్వరసహితంగా మంత్రం చెప్పాలంటే ఇది కాదు పద్ధతి, దాని పద్ధతి వేరు, దాని ప్రక్రియ వేరు. ఇది ప్రయోగం కోసం చేసేటప్పుడైతే స్వరము మొదలైనవన్నీ అవసరం. ఇది ప్రయోగ విధిగా చేయట్లేదు, కేవలం అర్థజ్ఞానం కోసం మనం చెప్పుకుంటున్నాం గనక ఇక్కడ స్వర ప్రసక్తి అవసరం లేదన్న పెద్దల మాటని ప్రమాణంగా తీసుకునే చెప్తున్నాను. ఇక్కడున్న పెద్దల విషయాన్ని గ్రహించగలరని మనవి చేసుకుంటున్నాను. నమస్తే అని ప్రారంభించారు. రుద్ర అనేది సంబోధన. ఓ రుద్ర నమః, రుద్ర నమస్కారం. మనం రుద్ర నమస్కారం అన్నాం కానీ వేదం నమస్కారం రుద్ర అన్నది, అది విశేషం. నమస్కారం ముందు చెప్పింది, ముందు శరణాగతి. శరణాగతిలో ఎవరికి శరణాగతి? రుద్ర నీకు. నీ యొక్క మన్యవే నమః, నీ కోపానికి నమస్కారం అన్నదండి గొప్ప విశేషం. చూడండి, తే మన్యవే నమః హే రుద్ర, ఓ రుద్ర నీ కోపానికి నమస్కారం. ఆడ తర్వాత దేనికి నమస్కారం? ఉత అంటే మరియు, ఇంకా అని అర్థం. నీ కోపానికి నమస్కారం. ఇషవే నమః, ఇషువు అంటే బాణం, నీ బాణానికి నమస్కారం. ఆడ తర్వాత నీ ధనస్సునికి నమస్కారం, నీ చేతులకు నమస్కారం. ఎంత చక్కటి క్రమం ఉందో ఇందులో మీరు చూడండి. వేదం కన్నా గొప్ప కవిత్వం ఎవరూ ఇవ్వలేరు. వేదానికే కవిహి కావ్యం అనే మాట వేదమంత్రాలకు సిద్ధమైన మాట, అది తర్వాత మనం లోకంలోకి దించుకున్నాం. కానీ కవి కావ్యం అనే మాట వేదానికి తప్ప ఇంక దేనికి వర్తించదు. లోకంలో రచయితలు ఉండొచ్చు కానీ కవి మాత్రం వేదమే. వేదవేద్యుడైన పరమేశ్వరుడే కవి. ఆ ద్రష్టత్వం అనేటువంటిది వేదమంత్రానికి ఉంది కనుక వేదమంత్రాలకి కవులు అని పేరు. ఆ మంత్రములు ఎంత అందంగా చెప్తున్నా, ఇంతకన్నా అద్భుతమైన పిక్చర్ ఎవరివ్వగలరా చెప్పండి. పరమేశ్వరా నీ కోపానికి నమస్కారం, నీ బాణానికి నమస్కారం, నీ ధనస్సుకి నమస్కారం, నీ చేతికి నమస్కారం అంటున్నాడు. అలాగే ఇక్కడ 4 నమస్కారాలు ఉన్నాయి. నమస్తే మన్యవే, ఇషవే నమః, ధన్వనే నమః, బాహుభ్యాం నమః. ఇవన్నీ తే తే తే అంటే నీ యొక్క అని. అలాగే నీ యొక్క కోపానికి, బాణానికి, ధనస్సుకి, చేతులకి నమస్కారం. ఈ ప్రక్రియలో ఉన్న విశేషం చూడండి. పరమేశ్వరుడు ఈ మంత్రం చెప్పగానే మన కళ్ళ ముందు ఎలా కనబడుతున్నాడు? ధనుస్సును ధరించి బాణాన్ని ఎక్కుపెట్టి నిలబడ్డ పరమేశ్వరుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాడు. కోదండధారి

0: కనిపిస్తున్నాడు. కోదండము ఆయన ధరించింది. నిన్న మనం చెప్పుకున్నటువంటి శివ ధ్యాన శ్లోకంలో బ్రహ్మాండ వ్యాప్త దేహా భసితే హిమరుచ భాసమానా భుజంగై కంఠే కాళ కపర్దా కలిత శిశికళా చండ కోదండ హస్తాహ అని చెప్పుకున్నాం. తీవ్రమైనటువంటి కోదండాన్ని పట్టుకున్నటువంటి వారు అని. ఈ కోదండ అనేటటువంటి శబ్దం వేదంలో పరమేశ్వరుడి యొక్క ఆయుధ విశేషంగా మనం గమనిస్తున్నాం. కోదండం అంటే అర్థం ఏమిటి? ధనుస్సుకి కోదండం అనే పేరున్నది, కానీ అందరి ధనుస్సుకి కోదండం అనం. మన రామచంద్రమూర్తి యొక్క ధనుస్సుకి కోదండం అంటున్నాం, కానీ అర్జునుడు ఎంత గొప్ప విలుకాడైనా కోదండార్జునుడు అని అనం. రాముడికి మాత్రం కోదండ రాముడు అని పేరు. ఆ రాముడికి శివుడికే అది చెల్లును. అదే శివరాముడి యొక్క ఐక్యత అనేటువంటిది వారి తత్వం. అది ఆయన కూడా అలా నిలబడ్డాడా ఆ ధనుస్సు పట్టుకుని ఆ రామచంద్రమూర్తి? ముల్లోకాలు గడగడలాడిపోతాయట, వాల్మీకి వర్ణిస్తాడు. ఆయన ధనుస్సు తీయడం ఆలస్యం దేవతలకు కూడా భయం పుడుతుందిట. కశ్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్స సంయుగే అని వాల్మీకి రామాయణంలో రామచంద్రుని గురించి చెప్తూ ఆయనకు కానీ కోపం వచ్చిందా? దేవాశ్చ బిభ్యతి, దేవతలు సైతం వాళ్ళు భయపడిపోతారు సుమా అని చెప్పారు. దేవతలను సైతం భయపెట్టగలిగే వాడెవడో అతడు అసలైన రాజు. రాజు దగ్గర ఎంత కారుణ్యం ఉంటుందో అంత కాఠిన్యం ఉంటుంది. కాఠిన్యం లేని రాజును అందరూ మెత్తని వాడేని ఇష్టానుసారం ప్రవర్తిస్తారు. అందుకే రాజు దగ్గర లోకరక్షణ అనే కారుణ్యం ఎలా ఉంటుందో ధర్మము కోసం అధర్మాన్ని శిక్షించడం అనేటువంటి కాఠిన్యం కూడా అంతే ఉంటుంది. ఈ రెండు ఉన్నవాడే జగత్ ప్రభు అవుతాడు. జగదీశ్వరుడు, సర్వేశ్వరుడు, విశ్వేశ్వరుడు అయిన పరమశివుడు కూడా జగదీశ్వరుడు గనుక ఆయన ఆ కోపాన్ని ముందు ప్రదర్శించాడు. ఇంత ధనస్సు బాణం తీయడానికి కారణం ఏమిటి? కోపం. అందుకు ముందు కోపం తగ్గించుకోవాలి కనుక కోపానికి ముందు నమస్కారం చేశారు. తే మన్యవే నమః రుద్రాని నమస్ నీ కోపానికి నమస్కారం. ఎందుకంటే ఆ సంధించిన బాణము ద్వారా ఏది కనిపిస్తుంది? ఆయన కోపం అందులోంచి వస్తుంది. ఒట్టి బాణం మాత్రం విసిరితే తగిలితే నొప్పెడుతుందో చెప్పడం మనకి? ఆ బాణాన్ని ధనస్సుకు సంధించి లాగాలి. ఎంత లాగాలి అంటే ఆయనకి ఎంత కోపం ఉందో ఆ కోపం అంతా చూపించి లాగితే అది వచ్చి గట్టిగా తగులుతుంది. అందుకు బాణం ద్వారా ప్రయుక్తమైనది ఏది? ఆయన కోపం ప్రయోగింపబడింది అనమాట. అందుకు ముందు కోపానికి నమస్కరిస్తున్నాడు. ఏ కోపంతో నువ్వు నా మీద బాణాన్ని సంధించావో ఆ కోపానికో నమస్కారం, ఆ సంధించిన బాణానికో నమస్కారం, ఆ బాణం ఏ ధనుస్సుకు సంధించేవో ఆ ధనుస్సుకు నమస్కారం, ఆ ధనుస్సును ఏ చేత్తో పట్టుకున్నావో చేతికో నమస్కారం అన్నారు. ఈ క్రమం చూడండి, ఆ విశేషం చూడండి. ఇక్కడ అంటే ఇప్పుడు మనకు అర్థమవుతున్నది, పరమేశ్వరుడు మన మీద ఒక బాణం ప్రయోగించితే మనం భయవిఫలమై ఆయన యొక్క చరణాలని పట్టుకుని స్వామి నన్ను మన్నించు నీ కోపానికి నమస్కారం అనేది ఇప్పుడు మనకు అర్థమైంది. ఇది సందర్భం. ఏది సందర్భం? ఆయన బాణం మన మీద ప్రయోగింపబడడం సందర్భం. ఇక్కడ మనకి 11 అనువాకాల రుద్రంలో మొదటి అనువాకం పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం అనేటువంటిది. మొదటి అనువాకం ఏమిటి? పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం. ప్రసన్నం ఆయన కానీ ప్రసన్నమైతే ఏం జరుగుతుంది? ఆయన ఏమిటో మనకు చెప్తాడు. ఆయనేమిటో తర్వాత అనువాకాల్లో మనకు కనిపిస్తుంది. ఆయనేమిటి అంటే సర్వేశ్వరుడు, సర్వాత్మకుడు, సర్వాంతర్యామి. ఈ మూడు తత్వములు మిగిలినటువంటి 8 అనువాకాల్లోనూ మనకు కనిపిస్తుంది. అటు తర్వాత మనకి 10 అనువాకానికి వచ్చాం. అంటే 8 అనువాకములు సర్వేశ్వరత్వ సర్వాంతర్యామిత్వ సర్వ వ్యాపకత్వాన్ని తెలియజేస్తే, మొదటి అనువాకం ప్రసన్నతని తెలియజేస్తే 9 అనువాకాలు అయ్యాయి. 10 అనువాకంలో భగవత్ ప్రార్థన, ఆ పరమేశ్వరుని ప్రార్థించడం కనబడుతుంది. 12 అనువాకంలో వివిధ రూపములుగా ఉన్న రుద్రులు, సహస్రాణి సహస్రతో వై రుద్రాహ, వారికి నమస్కారం చెప్తారు. ఇలాగ మొత్తం 11 అనువాకముల విభజన మనకి ఒక అవగాహన కోసం చెప్పడం జరిగింది. అందువల్ల ఈ ప్రథమ అనువాకంలో ఏం కనిపిస్తుంది మనకి? ప్రసన్నం చేసుకోవడం కనిపిస్తుంది. ప్రసన్నత కోపంగా ఉన్నవాడిని ప్రసన్నం చేసుకోవడం అనేటువంటిది. కోపం ఎవడికి స్వభావమో వాడిని ఎవడూ ప్రసన్నం చేసుకోలేడు. గుర్తుపెట్టుకోండి, ఒక గుణం స్వభావమా లేక ఆరోపితమా? స్వభావ గుణాన్ని ఎవడూ కూడాను మార్చలేడు. ఒక పండు మనం తీసుకొచ్చి దానికి కానీ ఉప్పు అంటుకుంది అనుకోండి, దాన్ని కడగలం, కడిగి ఆ పండుని తినగలం. ఎందువల్ల? పండుకి ఆ ఉప్పు గుణం స్వభావం కాదు. అదే ఉప్పు గల్లును తీసుకొచ్చి మీరు శుభ్రంగా కడిగి తినగలరా? లేవు. ఎందుకు? దాని ఉప్పు స్వభావం గనక. అందుకు కోపం స్వభావం అయితే ఆ దైవాన్ని మనం ప్రసన్నం చేసుకోలేము. పరమేశ్వరునికి కోపం స్వాభావికం కాదు, అది విశేషం. మరి ఆయన ఎవడు? స్వతహాగా ఆయన శాంతస్వరూపుడు. ఆయనకి ఏ ఒక్కరి మీద కోపం కానీ ఏ ఒక్కరి మీద ప్రేమ కానీ లేదు ఆయనకి. అది శాస్త్రసిద్ధమైన విషయం. గీతలో కృష్ణ పరమాత్మ ఇదే చెప్పాడు, నాకు ఒకరి మీద ఆగ్రహం కానీ నమే ద్వేష్యోస్తి కశ్చన, నేను ద్వేషించాలనుకునేవాడు ఎప్పుడూ లేడయ్యా. నమే ద్వేషోస్తి కశ్చన అయినప్పుడు మరి రాముడుగా ఎందుకు దిగిరావాలి, కృష్ణుడుగా ఎందుకు దిగిరావాలి, నరసింహునిగా ఎందుకు దిగిరావాలి? వచ్చినప్పుడు మామూలుగా ఊరుకున్నాడా? ఆ నృసింహస్వామిగా వచ్చిన, కృష్ణుడిగా వచ్చిన, రాముడిగా వచ్చిన ఎదురు శత్రువు గడగడలాడాడే, మరి కోపం లేదంటే ఒప్పుకుంటామా అని కోపం ఉంది. జాతరోషస్స సంయోగే చెప్తూనే ఉన్నారు. కానీ జితక్రోధ అన్నారు మళ్ళీ రారాముణ్ణి, క్రోధాన్ని జయించాడు. ఈ క్రోధం ఎటువంటిది? అధర్మాన్ని శిక్షించడానికి స్వామి ప్రకటించిన ఒక ప్రతాపం మాత్రమే తప్ప ఆయన స్వభావ సిద్ధమైనటువంటిది కోపం కాదు. అందుకు స్వామి నీ కోపం ఏమిటి అంటే ఆయన చెప్పాడు ఎందుకు కోపం వస్తుంది భగవంతునికి అర్థం చేసుకోండి. ఊరికనే మన మీద కోపగించుకుంటున్నాడా? ఇక్కడ మనం భగవంతుడిని ఎందుకు శరణ పెడుతున్నాం? దుఃఖం నుంచి విమోచనం కోసం. ముందు అది అర్థం చేసుకున్నాం. కోపానికి ఎందుకు నమస్కరించాం అంటే ఆ కోప ప్రభావం మనం అనుభవిస్తున్నాం. మన ఎదురుగా ఉన్న బాణాన్ని చూసి వణికిపోతున్నాం మనం. అంటే ఒక సంఘటన నుంచి మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. ఈ సంఘటన ఎక్కడి నుంచి వచ్చింది? మనకు ఉన్న ప్రకృతి నుంచే ఇది వచ్చింది కదా. ప్రకృతి నుంచి ప్రయోగింపబడినటువంటి ఒక సంఘటన, ప్రకృతి శక్తి నుంచి వచ్చినది. కనుక ఈ ప్రకృతి శక్తి ఏదో అది బాణంగా గోచరిస్తున్నది. దాన్ని చూసి మనం భయ విఫలం అవుతున్నాం. కానీ ఈ ప్రకృతి శక్తి అనేది ఏ ధనుస్సుకు సంధింపబడిందో చూడండి. ఒక బాణాన్ని చూడడం కాదు, ఈ బాణం దేని మీద ఉంది? ఈ బాణం ధనుస్సు మీద ఉంది. అందుకు మనం కొట్టేది కేవల బాణమా? కాదు. బాణం దేని యందు ఉందో ధనుస్సు కూడా కారణం దీనికి. అందుకు కారణం నుంచి కారణానికి వెళ్ళడం ఇది, ఈ ప్రక్రియ చాలా జాగ్రత్తగా చూడండి. ముందు బాణమే కనబడుతుంది ఎవరికైనా, తర్వాత కొంచెం ఆలోచిస్తే, గడగడ వణికిపోకుండా కాస్త ఆలోచిస్తే ఈ బాణం ఉన్న ధనుస్సు కనబడుతుంది. కేవలం ధనుస్సు చేయగలుగుతుందా? ఆ ధనుస్సున్న చెయ్యిని ఇప్పుడు మనం పట్టుకుంటాం. ఇప్పుడు మనం తొలగించే దేన్ని? బాణాన్న, ధనుస్సున, చేతిన, లేదా ఆ చెయ్యి ఎవరిదో ఆయనని ప్రసన్నం చేసుకుంటే ఇవన్నీ తగ్గిపోతాయి. ఇది అనమాట కారణం ఏమిటా అని వెతుకుతూ వెళ్ళేటువంటి ఒక అద్భుతమైన క్రమం ఈ మంత్రంలో మనకి చూపిస్తున్నాడు. ప్రకృతి శక్తి నుంచి మనం దుఃఖం అనుభవిస్తున్నాం. ప్రకృతి శక్తులు అంటే నీరు, నిప్పు ఇవి మాత్రమే అనుకోవద్దు. నిన్న చెప్పినట్లు మన చుట్టూ ఉన్నటువంటి సమస్త వ్యవస్థ కూడా ప్రకృతిలోని భాగమే. చిట్ట చివరికి మనలోంచి వ్యక్తమవుతున్నటువంటి అనుభవాలు కూడా. అయితే ఈ బాణములన్నీ దేనికి సంధించున్నాయి? ప్రకృతి అనే ఒక మహాధనువుకి సంధింపబడి ఉన్నాయి ప్రకృతి శక్తులన్నీ కూడా. ఈ ధనువు ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. ఆయన ఊరికేనే ప్రయోగిస్తున్నాడా కోపాన్ని? అంటే కోపం ఎందుకు వస్తుందో ఆయనే శాస్త్రంలో చెప్పారు. ఏమని? శృతి స్మృతి మమై వాజ్ఞ యస్త్వాముల్లంఘ్య వర్తతే ఆజ్ఞాచ్ఛేది మమ ద్వేష్య సమే వధ్యశ్చ జాయతే. ఇది పరమేశ్వరుడు చెప్పాడు. నాకెవరి మీద కోపం వస్తుంది, ఎవడు నాకు వధ్యుడు? వధ్యుడు అంటే సంహరింపదగినవాడు లేదా శిక్షింపదగినవాడు. ఆయనే చెప్పాడు, నేను ప్రపంచంలో ఒక ఆజ్ఞ పెట్టాను అంతే కదండి. ఒక రాజ్యం పాలించేటప్పుడు ఒక రాజు కొన్ని ఆర్డర్స్ పాస్ చేస్తాడు, ఒక లా పెడతాడు. ఈ లాని, ఈ ఆర్డర్ని ఎవడు పాటించడో వాడిని శిక్షిస్తాడు. శిక్షిస్తున్నప్పుడు మనం ఏడవడం సహజం. అలాగే ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి దుఃఖములన్నీ కూడా ఆయన గారి యొక్క ఆర్డర్ని అతిక్రమించడం వల్లనే, అందులో సందేహం లేదు. ఊరికనే జగత్ప్రభువు ఎవరిని శిక్షించడు. ఏం పాపం చేశామండి అన్నామే, అది నిజమే. సృష్టిలో కూడా ఎవడైనా దుఃఖం పడుతుంటే అయ్యో పాపం అంటాం, సహజంగా అంటాం. అంటే దానివల్లే అనుభవిస్తున్నాడ్రా అని చెప్పడమే. అదొకటి ఉంది మనకి. పాపం అంటే ఏమిటి? నా ఆజ్ఞారూపములైనటువంటి శృతులు స్మృతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉల్లంఘ్య అతిక్రమించి ఎవడు వర్తతే ప్రవర్తిస్తున్నాడో వాడు ఆజ్ఞాచ్ఛేది, నా ఆజ్ఞను అతిక్రమించినటువంటి వాడు. వాడిని నేను శిక్షించి తీరుతాను, తప్పదు కదండి. జగదీశ్వరుడు ప్రభువు గనక ఆయన బాధ్యత. అందుకే మనకు అమ్మవారి నామాల్లో ఇదే రహస్యం కనబడుతుంది. నిజాజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద, అది ఇది ఒకటే అర్థం. అమ్మవారు ఏం చేశారు? నిజ ఆజ్ఞారూప నిగమ, నిగమ అంటే వేదములు, వేదాలను ఆధారం చేసుకుని ధర్మశాస్త్రములు. ఇవన్నీ ఏమిటి? అమ్మవారి యొక్క నిజ అంటే తన యొక్క అమ్మవారి యొక్క ఆజ్ఞారూపములు. ఎవరైతే దీన్ని అనుసరిస్తారో వారికి పుణ్యం, ఎవరైతే దీన్ని అతిక్రమిస్తారో వారికి అపుణ్యం. ఇద్దరికీ రెండు ఫలాలు ఇవ్వడానికి ఆవిడే సిద్ధం. అందుకే పుణ్యాపుణ్య ఫలప్రద, పుణ్యము అపుణ్యము రెండు ఆసక్తే ఇస్తుంది. ఆ పరమేశ్వరుడే ఇక్కడ, అందుకు నా మీద నీకు కోపం వచ్చిందయ్యా, నేను చేసిన తప్పుకు గాను నువ్వు నా ఎడల నీ యొక్క శక్తిని ప్రకటించి బాధింపజేస్తున్నావు. ఎందుకంటే బాధ పెట్టాలన్నా దానికో శక్తి ఉండాలి అని నిన్ననే చెప్పుకున్నావు. బాధించే ముళ్ళొచ్చి గుచ్చుకుంది, నొప్పి పెట్టింది. కనుక ముళ్ళుకి గుచ్చే శక్తి ఎవడిచ్చాడు? పరమేశ్వరుడే ఇచ్చాడు. సూదికి గుచ్చే శక్తి ఎవడిచ్చాడు? పరమేశ్వరుడు ఇచ్చాడు. సూదికి గుచ్చే శక్తి లేకపోతే అది వస్త్రాన్ని ఎలా కుట్టగలదు? అది మనకు గుచ్చకూడదని చూసుకుంటాం, కానీ దానికి ఆ శక్తి సహజ శక్తి. అది మన దాకా వచ్చిందంటే సూదికి చర్మానికి ఒక యోగం ఉందన్నమాట. అది వచ్చి గుచ్చే పనేదో మనం ముందే చేసాం. అది ఏమిటి అంటే ఈశ్వరాజ్ఞ ఉల్లంఘనము. దానివల్లే ఈ దుఃఖం అనేది కలిగింది. ఈ దుఃఖ శక్తిని ప్రకటించింది నీ కోపం. ఆ తెలుసుకున్నానయ్యా, ఆ కోపాన్ని నువ్వు ఏ శక్తితో ఇస్తున్నావో అవి నీ శక్తి లేకపోతే ఇవి పనిచేయు. ఒట్టి బాణం వెళ్ళేమీ చేయలేదు. నువ్వు ప్రయోగించకపోతే దానికి ఎక్కడ శక్తి వచ్చింది? అందుకే ఈ ప్రకృతి రూప ధనువుకి, అందులోంచి వచ్చే ప్రకృతి రూప శక్తులకి కూడా ప్రయోగం చేసినటువంటి నీ చేతులున్నాయి. ఆ చేతుల్ని ప్రేరేపించినవి నీ కోపమే. అందుకు స్వామి ముందు అక్కడ నమస్కరించి ఈ ఆర్డర్ ఇలా తెచ్చి బాహుభ్యాముతతే నమః అన్నాడు. చిట్ట చివరికి ఏం కనబడ్డాయి? స్వామి చేతులు కనబడ్డాయి. ఈ ప్రకృతిని, ఈ ప్రకృతి నుంచి వచ్చే శక్తుల్ని అతిక్రమించి ఉన్నటువంటి వాణ్ణి చూసాం ఇప్పుడు మనం. అందుకు మన చుట్టూ ఉన్నటువంటి త్రిగుణాత్మకమైనటువంటి ఈ ప్రకృతి రూప ధనువు నుంచి వస్తున్న బాణ పరంపరలను చూసే మనం ఉండిపోయాం. కానీ ఈ బాణ పరంపరలు ఏ త్రిగుణాత్మక ప్రకృతిలో ఉన్నాయో ఆ ప్రకృతి ధనువని, దాన్ని ప్రయోగిస్తున్న వాడి శక్తే దీని నుంచి వస్తోందని ఆ చేతుల్ని మనం చూడాలి. ఇదే పరమ కారణం అని అంటే శివ పరమ కారణం. ఇప్పుడు మన భౌతిక నాగరికత అంతా ఎంత దాకా ఎదిగింది అంటే బాణాలు ధనుసు దాకా ఎదిగింది. కానీ పట్టుకు ప్రయోగించే వాడిని చూడాలంటే భౌతిక విజ్ఞానం చాలదు. దీని నుంచి శక్తిని ప్రకటిస్తున్న ఆ పరమేశ్వరుని దర్శించడానికి ఏకైక సాధనం నమస్తే, శరణాగతి మాత్రమే. ఆ శరణాగతితోనే పరమ కారణాన్ని చూడగలం. అందుకే శివుడికి ఏం పేరు? నిన్ననే చెప్పుకున్నాం, రుద్దుఃఖం దుఃఖహేతుర్వా తద్రావయతిన ప్రభు రుద్ర ఇత్యుచ్యతే సద్భిహి శివ పరమ కారణం. పరమ కారణం అంటే అల్టిమేట్ రీజన్ అనమాట. అంతకు మించిన కారణం మరొకటి లేదు. ఈ జగత్తులో అన్నిటికీ కారణ కారణుడు పరమేశ్వరుడు. అన్నిటికీ ఆయన పరమ కారణుడు, కానీ ఆయన కారణాతీతుడు. ఆయన కారణాతీతుడు, అన్నిటికీ ఆయన కారణము అనే విషయాన్ని తెలుసుకుని శరణాగతి వేడాడు. అయితే వేడుకుంటే క్షమించేస్తాడా? తప్పకుండా క్షమిస్తాడు. ఎందుకంటే కోప స్వభావం కాదు గనక. త్రికరణ శుద్ధిగా శరణ వేడి నమస్తే అంటే తప్పక అనుగ్రహిస్తాడు పరమేశ్వరుడు. అయితే ఈ మంత్రాన్ని మనం అర్థం చేసుకుంటే ఒకటి మనకు స్ఫురిస్తుంది. ఏదో బాధల్లో ఉన్నప్పుడు పరమేశ్వరుని శరణ వేడి ఆయన ప్రసన్నం చేసుకోవడం ఇందులో కనిపిస్తుంది. మామూలుగా ఉన్నప్పుడు మనకి చాలు, కానీ బ్రహ్మజ్ఞానులము అనుకుని భ్రమపడేవారు ఈ కోపం తగ్గించుకోవడం, ఈ ఆనందాలు ఇవేవీ కాదు, మనకు బ్రహ్మజ్ఞానం కావాలి అని అంటే, బ్రహ్మజ్ఞానం కావాలి అని ఒకటి అనుకుంటున్నావు కదా, అంటే అది లేదని కదా అర్థం. అది లేకపోవడం అనేది ఒక దుఃఖమే కదా. ఆ దుఃఖం నుంచి విమోచనం కలగాలి అంటే ఈ దుఃఖం రావడానికి కారణం ఒక పాపమే కదా. ఆ పాపం తొలగాలన్నమాట. ఆ పాపం తొలగాలన్నా ఈశ్వరుని శరణ వేడాలి. అందుకే దుఃఖం యొక్క నిర్వచనం ఎవడికి వాడు పెట్టుకోవాల్సిందే. నిన్న చెప్పుకున్నాం ఈ విషయాన్ని. అందుకే చాక్లెట్ దొరకలేదన్న దుఃఖం పిలవడిది. అయ్యో నేను నాకు రావాల్సిన లక్షలు రాలేదే అనే పెద్దవాడి దుఃఖం వాడిది. వాడి దుఃఖం వీడికి చాలా చిన్నది, వీడి దుఃఖం వాడికి ఇంకా చిన్నది. ఎవడి దుఃఖం వాడికి పెద్దది, అందుకే పీత కష్టాలు పీతకన్నారు. ఎవడి దుఃఖం వాడికే. కనుక గొప్పగా దుఃఖపడడం కూడా గొప్ప సంస్కారం ఉండాలి. ఈ సంసార సముద్రం నుంచి నేను ఎప్పుడు బయటపడతాను అని ఏడవగలగాలి. ఆ ఏడుపు రావడం చాలా గొప్ప విషయం. ఆ ఏడుపు ఎవరికైనా వస్తుందా? ఎవరైనా చెప్తే సంసారంట, సముద్రంట, బయటపడ్డంట అని మనం అంటాం. ఎందుకంటే అందులో మునుగున్నామని కూడా తెలియదు. ఎందుకంటే దానిపైన ఒకటి ఉందని తెలిస్తే కదా, పుట్టిన దగ్గర నుంచి ఇందులోనే మునిగి తిరిగేవాడికి ఈ సముద్రం పైన ఒకటి ఉందని తెలియదు మనకి. అందుకే ఆ పైన ఒకటి ఉందని తెలిస్తే బయటపడాలని ప్రయత్నం. పైన అది ఉందని తెలియదు, తను మునుగున్నాడని తెలియదు. అందుకే నేను చెప్పుకున్న అజ్ఞానాన్ని గుర్తించడానికి జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం రాగానే అప్పుడు దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖంలో దీని నుంచి బయటపడాలని పరమేశ్వరాన్ని శరణు వేడితే ఆయన తప్పకుండా సిద్ధంగా ఉన్నాడు. ముంచినవాడు ఆయనే, తేల్చేవాడు ఆయనే. ఎందుకు ముంచాడు, ఎందుకు తెలిచాడు, అదే పశుపాస విమోచని. ఎందుకు ముంచాడు అంటే ముంచే పని ఒకటి చేసుకున్నావు కనుక, ఎందుకు తేల్చుతాడు, తేల్చమని వేడుకున్నావు కనుక. అందుకు రెండు ఆయనే చేస్తాడు. నమస్తే రుద్రా సంబోధనలోనే రుద్రా అని సంబోధించారు. దీనికి భాష్యకారులు ఎంత చక్కటి అర్థం చెప్పారంటే ప్రణత దుఃఖ ద్రావక అన్నారు. రుద్ర అంటే నిన్న మనం చెప్పుకున్నాం అనేక అర్థముల్లో ఒకటేమిటి, దుఃఖమును ద్రవింపజేయవాడు. ఎవరి దుఃఖాన్ని ద్రవింపజేస్తున్నాడు, ప్రణత. ఆయన కోపగించుకుని వీడు చేసిన పాపానికి శిక్షించడానికి వచ్చినప్పటికీ కూడా కరుణామయుడండి. కరుణామయుల కోపం ఎక్కువసేపు ఉండదు. ఉత్తమ క్షణకోపం స్యాత్ అన్నారు. ఎవరి కోపం ఎలా ఉంటుందో పెద్దవాళ్ళు చెప్పారు, ఉత్తముడి కోపం క్షణకాలం ఉంటుందిట. మధ్యమస్య ఘటికాద్వయం, రెండు ఘడియలు ఉంటుంది మధ్యముడి కోపం. అధముడి కోపం ఒక రోజు ఉంటుందిట, ఇంకా అధమాధముడి కోపం చెప్పక్కర్లేదు, వాడు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు వాడు. పరమేశ్వరుడు ఉత్తమోత్తముడు, ఆయనకి క్షణం కూడా కోపం నిలవదు పాపం. అంతా వస్తాడు పిల్లవాడి దగ్గరికి కొట్టడానికి వెళ్ళగానే పిల్లవాడు చూసి నేడ్చి కాలు పట్టుకున్నాడు అనుకోండి, ఆ తండ్రికి కొడతాడా చెప్పండి. అలాంటి వాడు పరమేశ్వరుడు. ఈ శరణాగతి అయిన వాడిని చూసిన వెంటనే ఆయనకు జారి కలుగుతుందిట. అందుకే నమస్తే మన్యవా రుద్ర, హే రుద్రా తే మన్యవే నమః, నీ కోపానికి నమస్కారం అని చెప్పారు. ఇక్కడ నమస్కారం అనగా నేను చెప్పుకున్నవన్నీ గుర్తు తెచ్చుకోండి. రుద్ర అంటే ప్రణత దుఃఖ ద్రావక, ఈ పేరు ఆయన పెట్టుకున్నాడు. ఆయన మనకు తమిళనాటలో ప్రణతార్తి హరుడు అనే పేరుతో ఉన్నాడు పరమేశ్వరుడు. ప్రణత ఆర్తి హరుడు, నమస్కరించిన వారి యొక్క ఆర్తిని పోగొడతాడు. అందుకే నమస్తే రుద్ర. అసలు ఎవడు పెట్టాడయ్యా పేరు ఆయనకి అంటారు త్యాగరాజస్వామి. ఇలలో ప్రణతార్తి హరుడను చూపేరెవరిరే, శంకరుడని నీకు ఎవరు పేరనిది. నమస్కరించిన వారి ఆర్తిని పోగొడతావన్న పేరు ఎవరు పెట్టారయ్యా నీకు, శంకరుడు. నమస్కరిస్తే చాలు, శం శుభం శాంతిం కరోతి ఇతి శంకర. అటువంటి వాడు. మరి నీకు ఎన్ని రకాలుగా నమస్కారం పెడుతున్నాను నేను, కర చరణ యుగము నసలు భుజంబును ధరణి సోకి మ్రొక్కగా లేదా. కరము చరణము ఇవన్నీ పెట్టి సాష్టాంగ దండ ప్రణామం చేస్తున్నానే, ఇంకా పలకవా స్వామి నీకు ప్రణతార్థుడిని పేరెవరు పెట్టారయ్యా అనుకుంటా ఇచ్చాడు. అందుకు ఆయన ప్రణత దుఃఖ ద్రావక నమస్తే రుద్ర ఈ పేరు అందులో ఉందన్నమాట. అది త్యాగరాజస్వామి వారు నమ్మక భావాన్ని అక్కడ గుర్తు చేశారు మనకి. నమస్కారం అంటేనే ప్రణతి అనేది. అందుకు నమస్కరించిన వారి దుఃఖాన్ని పోగొడతాడన్న అర్థం రుద్ర పేరులోనే దాచుకున్నాడు గనక. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. ఇలాగా కారణాన్ని వెతుకుతూ ఇంకా స్వామి చెయ్యి దగ్గరకు వచ్చామంటే ఎక్కడికి వచ్చినట్టండి. ఒక వ్యక్తి చేతి దగ్గరకు వచ్చామంటే ఆయన పట్టుకున్నట్టే అనమాట, అంతే కదా. ఇంకా శివుణ్ణి పట్టుకున్నాడు. పట్టుకోగానే వెంటనే తర్వాతి మంత్రంలో మీరు పరిశీలించి చూస్తే ఎంత అద్భుతమైన విషయం కనిపిస్తుంది చూడండి. అయితే డైరెక్ట్గా ఆయనకి నమస్కారం పెట్టవచ్చుగా, ఈ ఆయుధానికి ఎందుకండి మధ్యలో నమస్కారం.
1: ఓం నమః శివాయ. Dear users of shaivam.org, we are very much delighted to let you all know that due to the shower of grace from Almighty Lord Shiva and the continuous support from esteemed users like you, our shaivam.org website had passed 26 successful years of service in the world of Shaivam, and it is all set to sustain the same with lot more new features in the forthcoming years as well. Adding to that, like one more diamond embedded to the golden crown, we are pleased to inform the existence of a new radio, Shiva Tattvam, specifically designed to telecast Shaiva discourses. It's a humble request to you to listen that as well and extend your support. Now you can listen all the Shaiva discourses being scheduled in Shaiva Lahari and Thiruneriya Tamilosi radios in Shiva Tattvam radio only. Thanks for your esteemed support. ఓం నమ శివాయ.
2: శివ శివేతి శివేతి శివేతి వా, భవ భవేతి భవేతి భవేతి వా, హరా హరేతి హరేతి హరేతి వా, భజ మనః శివమేవ నిరంతరం, భజ మనః శివమేవ నిరంతరం. శివాయ గురవే నమః, త్రివిష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ గురుభ్యో నమః. శివమయమైన సభా సదస్సుకు నమస్సులర్పిస్తూ,
3: శుద్ధమగుచున్న నిజాలయ సీమ రోతగా చేసిన వారు నీ కెరుకసేయక సేయ సమర్థులెవరు, ఈ దోషము చెప్పవే కరుణతో మది దుందుడికెల్ల తీరగను. చెప్పవయ్యా ఎవరు చేశారు ఈ పని అని బాధపడి, సరే నీకిష్టమైందని పెట్టుకున్నావు గాని నాకిష్టం కాదయ్యా, నా పూజకు విఘ్నం ఇది. నీకిష్టం విధి గాని నాకా పాపాత్మ చెప్పిన 10 లక్షలు లేకున్న విడుతు ప్రాణము నీకై కూడుగ్గబట్టి నిలగ్రీవా. వాడెవడో చెప్పవయ్యా, లేదా ఇక్కడ నుంచి కదలకుండా కూర్చుంటాను, నువ్వు వాడెవడో చెప్పే వరకు నేను అన్నం తినను, ప్రాణాలు విడిచిపెడతాను, ప్రాణంబుల్ విడుతు నీకై కూడు ఉగ్గబట్టి అన్నం తినకుండా కూర్చొని ప్రాణాలు విడిచిపెడతాను అని తా నూరకై ఉండి ఇంకా మౌనంలోకి వెళ్ళిపోయాడు. అంటే ఆ మరణ మౌన నిరాహార దీక్ష మొదలుపెట్టాడు అనమాట. ఈ విధంగా ఆయన నిరాహార దీక్ష కూర్చోగానే తారాధిప కళాశిఖామణి అనే బాధ్యత, అది ప్రతివాడికి సమాధానం చెప్పవలసిన బాధ్యత, నమ్మి కొలుచుకున్న వాడికి సమాధానం చెప్పాలి. వెంటనే కనబడి అంటున్నట్ట, ఏం చెప్పనయ్యా నేను, ఠవఠవ పడ్డ నేటిక్క మధ్య శివగోచర నీకు, ఎందుకల్లా శివగోచర అలా ఆయాసపడిపోతావు, నన్ను చెంచు ఒకడు శృతి వ్యవహారేతర మతమున దవిలి మహాభక్తి గొలువా. అతనికి పాపం వేదం రాదు, మంత్రం రాదు, తనకు తోచిన పద్ధతిలో ఆయన ఏదో చేసుకుంటున్నాడు. దయ పుట్టుటయ్యున్నది చూసి దయ పుట్టేసింది అయ్యా, నాకేం చేయమంటావు. ఆ కిరాతని పూజ అంగీకరించినాడా? అంగీకరించాను. ఏ అంత దయ పుట్టేడంత భక్తి అతని దగ్గర ఉందా అని నువ్వు అనొచ్చు. ఎంతుందో చూసే సమయం ఇప్పుడు వచ్చింది అన్నాడు వెంటనే. తద్భక్తి నీవును నేడు చూతుగాని నా వెనక దిక్కున కానకుండా అడగియుండుము, తడయక అతడు వచ్చు. నా వెనక్కి దాక్కో, వచ్చేస్తున్నాడు, ఆలస్యం చేయడు. ఆయన సరిగ్గా టంచరిగా వస్తాడు. ఇప్పుడు సమయం అయ్యింది, కాసేపు అక్కడుండు, వస్తున్నాడు చూడన్నాడు. కనబడకుండా దాక్కున్నట్టు వెనకాల. ఈ లోపల ఆయన వచ్చాడు. అన్న మోదించి హరద్విజుండదుగా చెంచ వేళ ఏ తెంచే, వచ్చాడు ఆయన. రావడం రావడం విల్లొక చంక అంప పొది వీపున దొప్పలు కేలుదోయి, రోజు ఉండే వేషమే. దానితో వచ్చి క్రమంగా ఏం చేశాడంటే, చేతులు ఖాళీ లేవు నిర్మాల్యం పక్కన తోయడానికి, అందుకే పావన నిర్మాల్యము చెప్పుగాల కొనిపోవంద్రోచి, చెప్పుగాలతో పక్కకు తోసేట. గండూష జీవన శేఖం పునరించి ఆ ఎంగిని నీళ్ళు అభిషేకం చేసి పత్తిరిడి ఆ వేలాడేసుకు తెచ్చాడు కదా పత్రి అంతా, అది వేసేసి త్రోవల్గాచి తానేసి కాల్చిన కోలామిష ఖండముల్, ఆ తెచ్చినటువంటి మాంసఖండాలు తనకు భక్ష్యంపంగా అందించిన తినకున్నా, ఇస్తే తినలేదు ఎముకో అని అనుమానము పొందే, ఎందుకు తినట్లేదా అని చూసేట. అభవుడంతటిలోలన్ కనుదమ్మి గ్రమ్మి పొటపొట జినిగన్ కన్నీరు శబరు చిత్తంబరయన్. వెంటనే ఆ శివుని కంటి నుంచి నీళ్లు రావడం మొదలుపెట్టేట. శబరు చిత్తంబొరయన్ అది చూసిన వెంటనే ఆయన కళ్ళ నీళ్లు వచ్చిందో లేదో కానీ ఈయన గుండెలో నెత్తురు చిందిన వేదన పడిపోయాట. అంటే స్వామికి ఎంత వేదన కలిగితే ఈయనకు మహావేదన కలిగిపోయినట్టు అయిపోయింది. అలా చూస్తూ ఏమైందా నా స్వామికి అనుకుంటుంటే ఆ నీటి ధార పెరిగిపోయిందట. ఎలా పెరిగిపోయిందంటే, ఒక మరి కొక మరి కించిత్ వికచారుణ పద్మపత్ర వీధి విగళన్ మకరంద ధారగతి తన ముకులిత నేత్రమున బాష్పములు ఘనమైనన్. అది ఎలా ఉందంటే, ఒక పద్మాన్ని నీటి నుంచి తీసి దాని యొక్క కాడ నుంచి పద్మాన్ని చిదిమితే వెంటనే దాని నుంచి ధారగా జలం పడుతుందట. అలాగా విశాలమైనటువంటి స్వామి నేత్రాల నుంచి అలా నీరు కారుతూ ఉంటే అందునకు తందెనందనుడు అందోళమునుందే, వెంటనే బాధపడిపోయేట. కంటి నంటిన నొప్పిన పంది కురుకు కరకుట్లు తినడు, ఇక సందేహమేమిటికి మందు సమకూర్చదగు. ఎందుకు తినట్లేదంటే, పాపం కళ్ళనొప్పితో బాధపడుతున్నాడు గనక తినడం లేదు, కనుక నా స్వామి అన్నం తినకుండా ఊరుకుంటే నేను తట్టుకోలేను, ముందు మందు పెట్టాలి అని ఒక తల్లి పిల్లవాడిని చూసుకున్నట్లుగా, ఎన్నడూ లేని హానిం పూనిన వాడిని తరంగున, జీవితంలో ఎప్పుడూ ఇంత వేదన పడలేదు తిన్నాడు. అది ఇక్కడ మరొక విషయం. ఆయన కంట నీరు చూసి అంత వేదన పడ్డాడు. తత్సుఖ సుఖిత్వం అని నారదుడు చెప్పిన భక్తి సూత్రాలకి ఇది పూర్తి వ్యాఖ్యాన ప్రాయమైన ఉదాహరణ ప్రాయమైన సన్నివేశం. స్వామి సుఖంలోనే సుఖాన్ని వెతుక్కునేవాడు భక్తుడు, అంతేగాని తద్వారా తనకొచ్చే సుఖం చూసుకుని స్వామి ఉనికిని అప్పుడు విశ్వసిస్తాననేవాడు వ్యాపారి. భక్తి అనేటటువంటి వాడు మాత్రం ఈ విధమైన చింతనతో ఉంటాడు. అందువల్లనే అంతరంగంబున తరంగంబులైన దుఃఖంబున కరంగుచ్చు, హృదయంలో దుఃఖం పొంగుకొస్తూ ఉంటే వైద్యం చేసేట. ఎన్ని రకాల వైద్యాలు చేసేటో చూడండి, కోక పొట్లం బావి కొననూది ఎత్తుచ కవనోష్ణ కలభ భాగమున కాచి నెత్తి తంగేడాకు మెత్తి తద్రసమిడి కోక పొట్లంబు. కోక అంటే పైన కట్టుకున్న వస్త్రం, దాన్ని పొట్లం చేసేట అంటే గుండ్రంగా చేసి ఉప్పును ఊది పెట్టేట కంటి మీద. ఆ తర్వాత అరచేతిని ఇలాగా రాసి అది పెట్టాడు. ఇందుమౌళి కన్ను తుడబిడి నెత్తురు కారుటయ్య, నీరు కారడం మాని నెత్తురు కారడం మొదలుపెట్టిందిట. ఈ విధంగా మాటి మాటికి చేసిన మందులెల్ల చెల్లబో, వెళ్ళి కలిసిన చింతపండు నీట వ్రాసిన వ్రాలునై నెరయ వరదబోవుగాకేమి నెత్తురు పుట్టనేల. అయ్యో ఎన్ని వద్యాలు వృధా అయిపోయాయే, చెరువులో లేదా నదిలో చింతపండు పిసిగినట్లుగా వృధా అయిపోయింది, నీటి మీద సంతకం పెట్టినట్లుగా వృధా అయిపోయే అని బాధపడి ఏమి చేయాలో ఆలోచిస్తున్నట్ట కళ్ళు మూసుకుని. అప్పుడు వాళ్ళు ఊరు వాళ్ళు అనుకునే మాట గుర్తొచ్చింది, వేకి వెచ్చయ్యిన వెచ్చని మందులగా అదేమాన్, వేడికి వేడే మందు అనే సామెత గుర్తుకొచ్చిందిట. ఉష్ణం ఉష్ణేన శీతలం అనే మాట ఉంది మనకు వైద్య శాస్త్రంలో, ఆ మాట జానపదులైతే వేడికి వేడే మందు అంటారేమో, అందుకే వేకి వెచ్చయ్యిన వెచ్చని మందులగాదేమాను ఆ సూత్రం బట్టి అప్లై చేసుకున్నట్ట. అట్లు కంటికింక కంటి కంటే మందు కలది ముక్కంటికి కంటిని అనుకున్నట్ట. ఈ కంటికి కన్ను కన్నా మందుందా కనుక్కున్నాను అనుకున్నట్ట. ఆ సూత్రం ఇక్కడ అప్లై చేసుకున్నాడు. ఎప్పుడైతే మందు దొరికిందో వెంటనే పెట్టేయాలి. కన్ను పెడదామని కానీ ఎవరు కన్ను పెడదామా అని ఆలోచన రాలేదు అతనికి, అది విశేషం. వెంటనే ఆయనకి స్వామికి కన్ను పెట్టాలి అని అనిపించిన వెంటనే సంశయించలేదుట, అది అక్కడ ముఖ్యం. వెంటనే ఏం చేశారంటే ప్రాణము పోవును నువ్వు భంగమునందుననాక తుణికాబాణము జిర్రునందిగిచి ముఖాగ్రము రక్త పద్మ దృక్కోణము చేర్చి. ఎంత చక్కగా చూపిస్తున్నాడు చూడండి, ప్రాణము పోవునో తనువు భంగమునందుననాక. ఈ కన్ను తీసిస్తే ప్రాణం పోతుందేమో, లేక వికలాంగుణ్ణి అయిపోతానేమో, సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు గనక అది తీసేస్తే ఏమో, ఈ ఆలోచన ఇసుమంత కూడా రాలేదుట. రాకుండా ఏం చేశాడంటే తూణికాబాణము జిర్రునందిగిచి, క్షణం ఆలస్యం చేయకుండా అమ్ములు పొదులోంచి బాణాన్ని చాలా వేగంగా తీసేట. భల్ల ముఖాగ్రము రక్త పద్మ దృక్కోణము చేర్చి. అసలే మంచి దృఢకాయుడైనటువంటి యువకుడు గనక ఎర్రని జీరలున్న విశాల నేత్రాలు ఆ తిన్నటివి, అందువల్లనే భల్ల ముఖాగ్రము ఆ బాణము యొక్క కొనని రక్త పద్మ దృక్కోణము చేర్చి, ఆ కంటి కొన దగ్గర చేర్చి ఒక గుడ్డు వడింపెకలించి, ఆ గుడ్డిని పెకలించి శోణిత ద్రోణిక అయిన దైవత శిరోమణి కంట నమర్చనంతటన్, రక్తం కారుతున్నటువంటి ఆ శివుడి కంటి మీద పెట్టాడు. పెట్టిన వెంటనే ఆ కన్ను చాలా అందంగా ప్రకాశించిందిట. ఎందుకంటే మున్నిటి కంటి కంటి కడుమోహనమై తన కన్ను వచ్చిన మన్నన చూచి మెచ్చక, ఉమాపతి రెండవ కంట శోణిత క్లిన్నత చూపినన్. ఏదో మొదటి కన్ను కన్నా అందంగా ఉంది, వచ్చింది కదా అని ఆనందించకుండా రెండో కంటి నుంచి రక్తం చూపించట, అంటే బాగుంది కదా అని. ఇది చూపించిన వెంటనే నగిపులిందుడు నవ్వుకున్నట్టు ఈయన, ఎందుకంటే ఇక్కడ సక్సెస్ అయింది మొదటిది. మొదట కన్ను పెట్టిన వెంటనే సఫలమైంది కనుక రెండో కన్నుకు వచ్చినా పర్వాలేదని సిద్ధపడి, నీ కృపచేత కన్న మందున్నది, స్వామి నీ దయ వల్ల మందు దొరికిపోయింది బాధలేదు, దీనికి వెరవ భయపడినయ్యా అనుకుని మందు పెట్టేయడానికి సిద్ధపడ్డాడు. కానీ మళ్ళీ ఆలోచనలో పడ్డాడు, ఒక్కటి నా వ్రతం ఇంక శంకర అయ్యో అని భయపడ్డాట. ఏమిటంటే రెండో కంటి నుంచి ఎప్పుడైతే నెత్తి వచ్చిందో వెంటనే ఇచ్చేయిపోయాను, కానీ నాకున్నవి రెండు కళ్ళు నీకున్నవి మూడు కళ్ళు, ఇప్పుడు ఈ రెండో కన్ను కూడా ఇచ్చిస్తే ఆ మూడవ కంటి నుండి నెత్తి వస్తే నేనేం చేసేది. ఎంత లాజికల్ గా ఆలోచిస్తున్నాడు చూడండి, ఒక కంటికి కన్ను పెట్టగానే రెండవ కన్ను నెత్తి వచ్చింది, మరి రెండో కన్ను పెట్టేస్తాను కానీ మూడో కన్ను వస్తే ఏం చేసేది. అది ఇక్కడ చాలా గమనించవలసిన విషయం. కానీ ఎంత తెలివైన వాడంటే వెంటనే మళ్ళీ దానికి ముందు రెడీ చేసుకున్నాడు, మాకు మూడో కన్ను ఉందయ్యా అన్నాడు. మూడో కన్ను లేదు, ఇప్పుడు ఈ కథ చెప్తూ ఉంటే మన కళ్ళ ముందు దృశ్యం కనబడుతుంది కదా, ఎవరు చూస్తున్నారు ఇదంతా, మనోదృష్టి. దీనికి మూలమేమిటి అది చెప్తున్నాడు ఇక్కడ. అంత విశేషం చూడండి, లాలాట లోచనంబున కిలాలము దొరగనేని కేవల భక్తిని కీలించి మనోదృష్టికి మూలమగు ప్రాణములు నీకిత్తున్, అది అన్నాడు ఇక్కడ స్వామిని. మూడో కట్టగానే నెత్తురొస్తే మనోదృష్టి ఉండడానికి కారణం ప్రాణం. ఇంతకన్నా అంతర్ముఖ జ్ఞానం అంటే ఇంకేం కావాలి, అంతర్ముఖ జ్ఞానం ఉన్నటువంటి వాడు అది విశేషం. స్వామి నీ మూడో కంటే నెత్తురొస్తే మనోదృష్టికి కూడా మూలమైన ప్రాణాలు ఇచ్చేస్తానయ్యా, ఇంకేముంది నా దగ్గర అని మూడో కంటికి మందు సిద్ధం చేసుకుని రెండో కంటికి మందు వెయ్యబోతున్నాడు. అయితే ఈ రెండో కన్ను తీసి పెట్టబోయేటప్పుడు నీ కన్ను నాకు కనబడాలి కదా, లేకపోతే తీసుకెళ్ళి ఇంకెక్కడైనా పెడతానేమో. అందువల్ల నీ కన్ను నాకు కనబడాలి అని చెప్పి చెప్పుకాల నిటలాక్షుని కన్గొన తన్ని పెట్టి చెప్పుకాలు గుర్తు కోసం పెట్టుకున్నట్ట రక్తం కారుతున్న కన్ను దగ్గర. సునిశిత బాణంబున తన రెండవ కనుగ్రుడ్డు పెకలింపక బూనుడును, రెండవ కనుగుడ్డు తీద్దామని ప్రయత్నిస్తున్న సమయంలో ఏం జరిగిందంటే, సదయుండై కన్ను దివ్యభూను కన్నప్ప తీవ్రత కన్న మున్నుగాగా, లోపల నుంచి వచ్చేట వెంటనే శివుడు ఎంత వేగంగా వచ్చాడంటే, ఈయన కన్ను తీద్దామని ఎంత వేగం ఉన్నాడో ఆ వేగాన్ని మించిన వేగంతో శివుడు వచ్చేట. భక్తుడి వేగం కన్నా భగవంతుడి వేగం ఎక్కువ. ఈయన తనని సమర్పించుకోవడానికి ఆపాటి వేగం చూపిస్తే సమర్పించుకున్న వాడిని అనుగ్రహించడానికి స్వామి వేగం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందుకే రామకృష్ణ పరమహంస అంటాడు, ఒక్క అడుగు నువ్వు ఆయన వైపు వెయ్యి, 10 అడుగులు నీ వైపు ఆయన వస్తాడని. స్వామి వేగం అంత ఎక్కువ. అందుకే కన్ను దివ్య భూను కన్నప్ప తీవ్రత కన్న మున్నుగాగ ఖండపరశువు అసుగంబు చేత అంటంగ పట్టుక నిలువు నిలువు మనుడు ఎలుగుతోడ వస్తూనే వచ్చి ఆగవయ్యా అంటే ఆలస్యం అవుతుంది, అది కూడా తట్టుకోలేకపోయాడు. వెంటనే వస్తువునే బాణం చేత్తో పట్టుకుని ఆగవయ్యా ఆగన్నట్ట, అంటే మాట చేత ఒక్కసారి చూపించాడు. ఆ బాణాన్ని చేత్తో పట్టుకుని ఆగవయ్యా అన్నట్టు, ఒక చేత్తో బాణాన్ని పట్టుకున్నాడు, ఇంకొక చేత్తో ఎవరిని పట్టుకున్నాడు, వచ్చిన వాడు ఎవడు, ఆ లింగం నుంచి వచ్చినవాడు, ఆ వచ్చినవాడు ఒక్కడు రాడు, ఆయన ఒక్కడిని వెళ్ళనివ్వరెవరు, ఆయన ఒక్కడు బయలుదేరుతారు వెంట చాలా బయలుదేరుతారు. అలా వచ్చిన వాళ్ళు ఎవరంటే, హరి అరవింద సూతి ముని లష్ట దిశాపతులాదిగా వియచ్చరు ఇరువంకలంగొలువ సత్వరతన్ నిజలింగ నిర్మలాంతరమున నుండి సీత వసుధాధర కన్యక ముద్దుకేలు తామర కడవ్రేలు పట్టుకుని మన్నన తిన్ననికిన్ ప్రసన్నుడై. ఆ వచ్చినవాడు ఎలా వచ్చాడంటే, ఒక చేత్తో భక్తుడు చేతిలో ఉన్న బాణాన్ని పట్టుకుని ఆపాడు, ఇంకొక చేత్తో ఆ చేతి చిటికిన వేలుతో సీత వసుధాధర కన్యక ముద్దుకేలు తామర కడవరేలుట, అంటే హిమవత్ పర్వత రాజపుత్రి అయినటువంటి గౌరమ్మ యొక్క ఎడమ చేతి చిటికిన వేలుని పట్టుకున్నట్ట, పట్టుకుని వచ్చేట. అంటే అమ్మని ఒక చేత్తో పట్టుకుని భక్తుడిని మరొక చేత్తో, భక్తుడి బాణాన్ని మరొక చేత్తో పట్టుకొస్తున్న ఆ శివుని వెనక హరి అరవింద సూతి మునులు అష్టదిశాపతులు ఆదిగా వియచ్చరుడు సర్వ దేవతాకోటి ఆయన వెంటే వచ్చిందిట. అలాగా దివ్య లింగం నుంచి ఆవిర్భవించాడు ఆ పరమాత్మ. ఆవిర్భవించి అలా పట్టుకునే శివగోచర ఈ భక్తుని అవిరలతర భక్తి మహిమ అజ్యంతంబున్ కంటివి కదా, సద్భక్తుండితడవు కదా నీ మనసు వచ్చునా ఇకపై. ఇప్పుడేమంటావు, భక్తుడి భక్తినంతా చూసావు కదా, ఒప్పుకుంటావా, నేను అనుగ్రహించడంలో తప్పేం చేయలేదు కదా అంటున్నట్ట. దరహాసము నెరపుచ్చు అంటున్నప్పుడు చిన్న నవ్వు ఆయన పెదవుడి మీద ఉందిట. తన పరిసరమున కాటవికుని బ్రాహ్మణ భక్తున్ కరుణం పిల్చుక, ఇద్దరిని పిలుచుకొచ్చేట దగ్గరికి, నీకే వరమింపన వారు కృతివాసుని తోడన్, నీకేం కావాలయ్యా అని అడిగారు ఇద్దరిని. అడిగితే వాళ్ళు అన్నారు, నిన్ను చూశాం, నిన్ను చూసాక మాకు అర్థమైంది ఏమిటి, నీ పూర్ణంబగు దివ్య తేజము జగన్మిథ్యాత్మకత్వ ప్రతిష్టా పరీణత చూపే. ఈ ఒక్క వాక్యం చాలా దివ్యమైనటువంటి వాక్యం. బ్రహ్మసత్యం జగన్మిథ్య అనే మాట చాలామంది ఎద్దేవా చేసేటువంటి ద్వైత భ్రాంతి కలిగినటువంటి అజ్ఞానపూరితులు మనకు కనబడుతూ ఉంటారు. బ్రహ్మసత్యం జగన్మిథ్య అనేది ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా, బ్రహ్మసత్యం తర్వాత అర్థమవుతుంది. బ్రహ్మసత్యం జగన్మిథ్య అని గురువుగారు చెప్పిన వాక్యం ఉన్నదే, అది బ్రహ్మము సత్యము అనే అనుభవానికి వచ్చినప్పుడు జగత్తు మిథ్య అని తెలుస్తుంది. అది అనుభవం రాకుండా మిథ్యాత్మకమైన జగత్తులోనే తిరుగుతున్నవాడు జగత్తే సత్యం అనుకుంటాడు. కనుక నీ యొక్క పూర్ణ తేజం ఎప్పుడు కనబడిందో అప్పుడు అర్థమయ్యిందయ్యా, జగన్మిథ్యాత్మకత్వ ప్రతిష్టా పరీణత చూపే. భక్తుడికి జగత్ ఎప్పుడూ మిథ్యే. సత్యం ఏదంటే మిథ్యా జగద్ అధిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి, మిథ్యా జగత్తుని అధిష్ఠించి ఉన్నటువంటి ఆ పరమాత్మ చైతన్యమే సత్యం అనే స్పృహ ఎప్పుడు కలిగింది, సాక్షాత్కారం తర్వాత కలిగింది. నువ్వు వచ్చి నీ పూర్ణ తేజాన్ని చూపించి కనబడగానే అప్పుడు మాకు నిజంగా తెలిసిపోయిందయ్యా, జగన్మిథ్యాత్మకత్వ ప్రతిష్టా పరీణత చూపి మమ్ము పొదువన్. ఇంత పూర్ణ తేజం సత్యమైనది కనబడుతూ ఉంటే ఇంకొకటి వరమని మేము ఎలా అనుకుంటాం స్వామి, ఇంకా ఏది కోరుకున్నా అది మిథ్యకి సంబంధించింది, నిత్యం ఎదురుగా ఉన్నప్పుడు మిథ్య నాకెందుకయ్యా అని అడుగుతున్నాడు. చాంచల్య దూరంబులై చూపున్ చిత్తము మిన్నకున్నయవి, నిన్ను చూసిన వెంటనే నా చూపు చిత్తము ఈ రెండూ కూడా ఆగిపోయాయి. అచ్చోబాసె దేహంబుపై తీపుం చీకటి, ఎప్పుడైతే చూపు చిత్తం ఆగిపోయాయో దేహం మీద తీపు చీకటి పోయాయి అన్నాడు. అంటే బ్రతుకు తీపి అజ్ఞానాంధకారం ఈ రెండూ పోయాయి మాకు. ఎందుకంటే మనస్సు మాట వెళ్ళి ఎక్కడ ఆగిపోతుందో అక్కడ శరీర వ్యామోహము అటు తర్వాత అజ్ఞానము ఎండు పోతాయట. అందుకే దేహంబుపై తీపున్ చీకటి. నిజంగా ధూర్జటి మహాయోగీశ్వరుడు గొప్ప వేదాంతి, అందువల్ల ఈ మాటలు వాడాడు. తీపు చీకటి అంటే బ్రతుకు తీపి అంటే దేహభ్రాంతి కలవాడికే బ్రతుకు తీపి ఉంటుంది. దేహభ్రాంతి లేనటువంటి వాడికి దీని మీద తీపి ఉండదు, చీకటి ఉండదు. చీకటి అంటే అజ్ఞానం, ఈ అవిద్య, ఈ రెండూ పోతాయ్యా. ఎందుకంటే చూపు చిత్తం మిన్నకుంది. ఎవరి మనస్సు మాట అణిగిపోతుందో అది అణిగే వరకు ఈ గొడవ తప్పదు. అది ఎక్కడ అణుగుతుంది? ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. మనసు మాట చేరనటువంటి పరబ్రహ్మ తేజము ఎదురుగా సాక్షాత్కరించిన తర్వాత ఇవి మిన్నకున్నాయి, సత్యం తెలిసింది. కనుక జగములు అంతరాత్మయును సాక్షియు నీవనుచున్ నిజంబుగా నిగమములాడగా ఇవియు నేడితరంబుగా మాకభిప్సితంబగు వరమెట్లు వేయడగలమయ్యా. జగత్తంతా నువ్వే అని తెలిసాక మేము నిన్నే కోరుకుంటున్నాం, ఇంకేమిటి అడుగుతాం? భవన్మయమైన పూర్ణ చిద్గగనములో మమం కలిపి క్రమ్మర పుట్టెడు బాధమంతవే. స్వామి, నీ యొక్క చిన్మయమైన ఆకాశంలో చిద్గగనము, ఆ చిదంబరంలో మమ్మల్ని కలుపుకోవయ్యా. మళ్ళీ పుట్టకుండా చెయ్యు, అది చిదంబరం, అది రహస్యం, అది అది రహస్యం. రహస్యం అంటే మామూలు కంటికి కనబడేది కానీ కూడా. కనుక ఎస్య సర్వే సమారంభా కామసంకల్పవర్జితా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ. ఎప్పుడైతే పరమశివ చైతన్యం కనబడిందో అది జ్ఞానం. ఆ జ్ఞానాగ్నిలో మా అజ్ఞానం దగ్ధమైపోయింది. దగ్ధమయ్యేకి మాకు సంకల్పాలు ఏంటయ్యా? తన్మే మన శివ సంకల్పమస్తు. ఇంకా జీవ సంకల్పం లేదు, శివ సంకల్పమే. నీ సంకల్పమే సంకల్పమయ్యా. మా తలంపులు తలంపులు కావు, మీ తలపు కన్నా అధికమే మా తలపిట్లు అడుగనేల. మము మీ చిత్తం వేతరుగున వెలుగందుడు ఆ తెరుగున ఉండజేయుమదిగాక శివా అని శైవద్విజుడు కిరాతుడును సాష్టాంగ ప్రణామంబులు చేసి అన్నారట. ఆనందామృత వారి నిధానంబున మనము మగ్నత నుందే. స్వామి, నిన్ను చూసిన వెంటనే ఆ శివానంద సముద్రంలో మునిగిపోయామయ్యా మేము. వరం భీమవలన తాదాత్మ్యంబు ఓ నిరుపాధిక దయా సముజ్వల ఇవే. ఆ మహానంద సముద్రంలో విలీనమైపోయాం కదా, ఇంకా కరిగిపోయి దాని అదే మేము ఉండిపోయేటట్లుగా అనుగ్రహించి చాలు అని ఆ శివానంద సముద్రంలో ఏకమైపోవాలని అడిగేట. వెంటనే స్వామి తద్విమల తేజోధ్యాన నిర్మగ్న భావనులయ్యుండా, అప్పుడు వాళ్ళ స్థితి ఎలా ఉందంటే తద్విమల తేజోధ్యాన నిర్మగ్న భావనలు. వాళ్ళ భావన నిర్మలమైన శివతేజంతో మగ్నమైపోయిందిట. అటువంటి వారిని ప్రపంచ బుద్ధి మొగుడన్ వర్తింపగానీక వారిని అనంతంబగు ఆత్మరూపమున కూర్చెన్ తీర్చే బంధంబులన్. అనంతమై దివ్యమై సర్వవ్యాపకమైన తన తేజోమయాకృతిలో లీనం చేసుకున్నాడు. దేవతలందరూ కుసుమ వృష్టి కురిపించారు ఆ పరమాత్మ మీద. ఈ విధంగా ఉభయులకి కూడా కైవల్యాన్ని ఇచ్చాడు స్వామి. ఇతడి భక్తి మార్గం ఇతడిది, అతడి భక్తి మార్గం అతడిది, ఇద్దరిలో ఉన్నది సర్వసమర్పణాభావం. ఈ శివార్పణ భావం చేత ఇరువురు ముక్తులయ్యారు. అందుకే తిన్నడు కన్నప్ప అయ్యాడు. ఉపమన్యువైతే తిన్నడికి పెట్టిన పేరు ధీరుడు అని చెప్తాడు ఆయన. ధీరుడు, తిన్నడు, కన్నప్ప, ఈ మూడు పేర్లు గమనించండి. కన్నప్ప కథ విన్నాం, బాగుంది అనుకున్నాం, కానీ మనం ఏంటి ఇక్కడ అనేది తెలుసుకోవాలి. మన దృష్టి అంతా దైవానికి సమర్పించాలి అనేటువంటిది తిన్నడి వద్ద నేర్చుకోవాల్సినటువంటిది. ఫస్ట్ ఐ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేసినటువంటి వాడు కన్నప్పే, అందులో సందేహం లేదు. కానీ ఇక్కడ మనం గమనించవలసిన విశేషం ఏమిటి అంటే దృష్టిని శివార్పణం చేయాలి. సృష్టి నుంచి దృష్టిని మరల్చి సృష్టికర్త వైపు తిప్పాలి. అదే కన్నప్ప, కన్నుని అప్పగించిన వాడు కన్నప్ప. మన కన్ను ఆ పరమేశ్వరుడికి అప్పగించాలి, అంటే మన చూపు అంతా శివుడికి అర్పించాలి అని ఒకటి, తిన్నడు అంటే సూటిగా ఉండేవాడని ఒకటి, ధీరుడు అంటే కష్ట నష్టాలకి లాభాలాభాలకి చలించని స్థిరతకి ధీరత అని పేరు. కనుక భక్తి ఉండవలసినది తిన్న నిధనము, ధీరత్వము, కన్నప్పగింత అనే మూడు లక్షణాలు ఉండాలి. ఆ మూడు లక్షణాల కలిపితే భక్తి, ఆ భక్తే తిన్నడు. కనుక తిన్నడు కన్నప్ప ఒక దివ్య భక్త కదా, సందేహం లేదు. కానీ ఇప్పుడు మనం భక్తులం అవ్వాలంటే తెచ్చుకోవలసిన లక్షణాలు ఇవి. కనుకనే పరమ భక్తాచార్యుడు ఎవరయ్యా అంటే తిన్నడు అంటారు శివానందలో ఆదిశంకరుడు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబునిషేచనం పురరిపో దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతే భక్తి కిం నకరోచ్యహో వనచరో భక్తావతంసాయతే అన్న రాజశంకరుడు. భక్తి ఎంత గొప్పదయ్యా, దేన్నైనా దేనిగానే మార్చేయగలదు భక్తి అన్నాడు. లేకపోతే రోడ్డులన్నీ తిరిగొచ్చినటువంటి పాదుకులు చెప్పుల్నేమో నీ ఒంటి మీద నిర్మాల్యం తుడిచే కుంచెలా మార్చేసేయి. అంతేకాదు గండూ శాంబుని శేచనం ఎంగిలి నీటిని దివ్య రుద్రాభిషేక జలములుగా మార్చివేశాయి. కించిత్ భక్షిత మాంసశేష కబలం సగం కొరికి ఇచ్చినటువంటి మాంసపు ముక్కల్ని నవ్యోపహారాయతే మహానైవేద్యాలు చేసేసాయి. భక్తి కిమ్న కరోత్యహో, భక్తి ఏమి చెయ్యదయ్యా, ఒక బోయివాణ్ణి భక్తావతంశుణ్ణి చేసేసాయి అన్నారు. అది విశేషం. ఆ విధంగా ఏ వేదంబు పఠించలూత భుజగం వే శాస్త్రములు సూచే తానే విద్యాభ్యసనం వనచ్చకరి చెంచే మంత్రమూహించే బోధావిర్భూత నినాదములు చదువులయ్యా కావు నీ పాద సంసేవాసక్తియ కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వరా అన్నాడు దుర్జటి మహాకవి. అందుకే ఉండవలసిన భక్తి ఏమిటంటే నిన్ను నమ్మిన రీతి నమ్మనురులన్ నీకన్న నాకెన్నలే రన్నల్ దమ్ములు తల్లిదండ్రులు గురుండాపత్సహాయుండు. ఓ ఎన్నా ఎన్నడు నన్ను సంస్కృతి విషాదాంబోధి దాటించి అచ్చిన్నానంద సుఖాబ్ది తెల్చెదు కదో శ్రీకాళహస్తీశ్వరా అని అంటారు దుర్జటి మహాకవి.
2: భక్తి అనేది ఎలా ఉండాలి అనడానికి ఉదాహరణ చెప్పుకున్నాం. అది తిన్నగా ఉండాలి, కన్నప్పగింతగా ఉండాలి, ధీరత్వం కలిగి ఉండాలి అని. తిన్నగా ఉండాలి అంటే సూటిగా ఏకాగ్రంగా శ్రద్ధ కలిగి ఉండడం, కన్నప్పగింత అంటే దృష్టిని భగవంతుడిపై సమర్పించడమే కన్నప్పగింత. పైగా ధీరత్వము, ధీరత్వం అంటే సుఖదుఖాలకు చలించనటువంటిది, భౌతికమైన విషయాలు కదిలిపోకుండా ఉండగలిగేటువంటి నిశ్చలమైనటువంటి స్థిరత్వం ఏదైతే ఉందో అది ధీరత్వం. ఈ మూడు పేర్లే కన్నప్పకు ఉన్నటువంటి పేర్లు, తిన్నడు, కన్నప్ప, ధీరుడు అనేటువంటివి. ఇదే భక్తికి ఉండవలసిన లక్షణం అని చెప్పుకున్నాం. శివుని చూసిన వెంటనే ఇంకో లోకాన్నే విస్మరించి లోకం గురించిన ఆలోచనే లేకుండా శివుని చింత తప్ప మరి ఏదీ లేకుండా శివుని చూసిన ఏడవ రోజుకే శివకవిల్యం పొందినటువంటి వాడు కన్నప్ప. అటువంటి విశేషమైనటువంటి భక్తి యొక్క సాకారాన్ని నిన్న చెప్పుకున్న తర్వాత శివకారుణ్యాన్ని ప్రకటించేటువంటి ఈ లీలల్లో మరో దివ్యలీలని మన జీవితానికి ఎన్నో పాఠాలు నేర్పేటటువంటిది, శివకారుణ్య ప్రకాశాన్ని అవగతం చేసేటటువంటి ఒక లీలని చెప్పుకోబోతున్నాం. అగస్త్య మహర్షి దక్షిణాపథానికి వచ్చి అనేక విధముల ఈ దక్షిణాపథాన్ని సంస్కరింపజేశారు. వైదిక సంస్కృతిని ఈ దక్షిణాపథంలో సుప్రతిష్ఠితం చేసిన మహర్షుల్లో అగస్త్య మహర్షి ఒకడు. ప్రాతస్మరణీయుడు, అందరూ కూడా ఉదయాన్నే తలంచుకోవలసిన మహర్షుల్లో అగస్త్య మహర్షి ప్రథమ స్థానంలో ఉంటారు. అటువంటి మహాత్ముడైన అగస్త్య మహర్షి దక్షిణాపథానికి వచ్చి మలయ పర్వత ప్రాంతం వద్ద శివోపాసనతో ద్రవిడ శబ్దశాస్త్రాన్ని రచించేట ఆయన. ద్రవిడ భాషకు అవసరమైన శబ్దశాస్త్రాన్ని రచించి దానికి నిఘంటువు, అలంకారములు, ఇతర కావ్య లక్షణములు ఇవన్నీ ఏర్పాటు చేసి ఒక శంఖ ఫలకాన్ని తయారు చేశాడు ఆయన. ఈ శంఖ ఫలకాన్ని తీసుకువెళ్ళి పాండ్యరాజుకి కానుగ్గా ఇచ్చాట. అది ఏనాడిచ్చాడో అది ఇవ్వడమే కాక ఈ శంఖ ఫలకం నీ యొక్క రాజభవనంలో ఉండగా ఈ ఫలకాన్ని ఆధారం చేసుకుని నువ్వు పెట్టిన సాహిత్య పీఠంలో మహాత్ములైన కవులందరూ కూర్చుని ఉంటారు, పండితులందరూ ఉంటారు, నీ యొక్క దేశంలో అక్షర సంపద, భాషా సంపద వర్ధిల్లుతుంది అని చెప్పారు. అంటే ఏ దేశంలో భాషా సంపద, విద్యా సంపద వర్ధిల్లుతుందో ఆ దేశానికి సాంస్కృతిక బలం బాగా ఉంటుంది. అందువల్లనే అగస్త్య మహర్షి ప్రసాదం చేత తమిళనాట విస్తృతమైనటువంటి సంస్కృతి విలసిల్లింది. దానికి కారణం ఈ శంఖ ఫలకం పాండ్యరాజు యొక్క ఆస్థానంలో ప్రతిష్ఠింపబడ్డం. ఇలా ఉండగా చాలా కాలం గడిచిపోయిందిట. అనేక మంది పాండ్యరాజులు మారారు, పరంపర మారింది. క్రమంగా అనేక వందల సంవత్సరాలు గడిచిపోయింది. అటు తర్వాత ఒక పాండ్యరాజు పాలన చేస్తూ ఉండగా ఆర్ పాండ్యరాజు కాలంలో కూడా అద్భుతమైనటువంటి కవిశ్రేష్ఠులు, పండితులు ఆ రాజు యొక్క ఆస్థానంలో ఉండేవారు. ఒకవైపు రాజ్యపాలన విషయంలో ఎంత వైదుష్యము, నైపుణ్యము అవసరమో ప్రపంచాన్ని సంస్కృతికంగా అభివృద్ధికి తేవడం అంతే అవసరం. దానివల్ల జాతి యొక్క నాగరికత అభివృద్ధి చెందుతుంది. అందువల్లనే పాలకులు కళల్ని ప్రోత్సహించడం అనేటటువంటిది దేశవ్యాప్తంగా కనబడుతుంది మనకి. ప్రత్యేకించి దక్షిణాపథంలో ఈ పాండ్యరాజు మొదలైనటువంటి వారు అటు తర్వాత వచ్చిన కృష్ణదేవరాయలు, చోళరాజులు, నాయకరాజులు వీరందరూ కూడా ఈ విధంగా పాలన చేసిన వాళ్ళే. ఇప్పుడు పాండ్యరాజు యొక్క పాలనలో ఈ విధంగా 12 మంది మహాకవులు ఆ పీఠాన్ని అధిష్ఠించి ఉండేవారట. ఆ సమయంలో ఒకసారి ఆ నగరానికి ఒక భయంకరమైన కరువు వచ్చింది. పాండ్యరాజు పాలించే ఆ రాజ్య భాగమంతా భయంకరమైన కరువు. అది గ్రహగతుల యొక్క పరిస్థితి. శని మీనములో సంచరిస్తున్నటువంటి సమయంలో ఒక జీమూతం, ఒక ధూమకేతువు కనబడిందిట. ఆ ధూమకేతువు అరిష్టాన్ని సూచించింది. అక్కడ నుంచి కరువు వచ్చి భయంకరమైన కరువు, అనావృష్టి, దానితో అనేకములైన అవస్థలు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా గ్రామవాసులందరూ అవస్థలు పడుతూ ఉన్నారు. ఆ సమయంలో ఆ రాజ్యంలో ఒక గ్రామంలో ఒక శివాలయం ఉంది. ఆ శివాలయంలో శివుణ్ణి ఆరాధించేటువంటి ఒక పేద బ్రాహ్మణుడు నిత్యము తనకు లభ్యమైనంతలో కష్టపడి ఏదో ఆ స్వామికి లేదనకుండా భోగానికి, పూజకి లోటు లేకుండా చూసుకుంటూ ఉన్నాడు. కానీ కరువు భయంకరంగా పెరిగిపోవడంతో తన భుక్తి మాట అటుంచి స్వామికి నివేదన చేయడానికి కూడా లేదుట ఆహారం. అందరూ వలసపోతూ ఉన్నారు, ఊళ్ళు విడిచిపోతున్నారు ఎక్కడెక్కడికో. ఇంకా ఈయన కూడా చేసేదేమీ లేక ఏమి చేయడమా అని ఆలోచించాడు. ఇప్పుడు ఊరు విడిచి వెళ్తే స్వామి గత ఏంటి? స్వామికి గత ఏమిటి? అందరికీ గతనిచ్చేవాడు ఆయన. అయినప్పటికీ కూడా చాలా బాధపడ్డాట స్వామిని వదిలి వెళ్ళడం ఇలాగా. చివరికి స్వామికి ఏమీ పెట్టలేని స్థితిలో ఇక్కడ బ్రతికి ఉండడం ఇంకా వేదనగా భావించాడు. అది విశేషం. ఇక్కడ తనకు లేకపోవడం కాదు, స్వామికి ఏమీ లేకపోవడం అనే దాన్ని భరించలేకపోయాడు. దానితో స్వామి ఇప్పుడు ఏం చెయ్యాలి, నిన్ను ఎలా పోషించాలి, నీకు ఎలాగయ్యా నిత్య నివేదనలవి జరపాలి అని వేదన పడితే ఆ శంకరుడు ప్రసన్నుడై ఆయనకు ఒక కవిత రాసి ఇచ్చాట.
4: ఓం నమశివాయ.
1: యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.
4: ఓం నమః శివాయ.

గ్రంథవిందం జగదోత్సన్నం సత్యవృక్షేక్షేస్వరుంధరాన్న సత్యేషా విజ్ఞాయం సనోజ.

ఖ్యాయంతే యజ్ఞసర్వత్వాయ హేమనామృద్భాగాయ హేరాయే బ్రహ్మణ్యమనవమాహన్ యద్బ్రహ్మశ్రమనమాదేత్ ఆదాశానారాజ్ఞస్ భవత్ హిరణ్యస్ నాదురా తస్మాజ్జాయ సమర్థ

ేషమానస్వామహ అన్నగం స్వామగ్రహాగచ్చే అన్నాగ్రయ్యే సంవత్సరం మా భద్రేణ పంచాయత్యాహ అన్నం నై భద్రాం అన్నాగ్రయ్యేణుంసకం సృజతి అన్నశ్చమానేతమనం ఖలుదే శమనం ఆత్మనామాత్మనాక్షణ్యముద్రమనిగ్రహేమే హిమమేవేంద్రోకమభిగ్రహేమదేవ సత్యం సాశ్రద్ధ్రహాన్ని అనుదేవం సృజతి.

ఏషుషోహిణ భాషవజరాత్రేణ శివకేతలోకముభిజయత్రేష్ణ అంతరిక్షముఖ్యేణ సుదర్గం లోకముషోహిణ దేవజానామేతు పసారోహస్తరాత్రేణ నాగకౌరవ

ప్రజాపత్యాంబే సప్తదశప్రజాపతి శ్యామాలేకలోపాభవంతే ప్రజాపతి సమధ్యై మహాన్ పరిశక్షిత అనుసరే భరతో యజ్ఞమ నిధావంతం ప్రజాపతే.

సవిదప్రసూతయోర్మం కర్మాణి కరోతి సమనేతమనేజోతి సాక్రమణమే దక్షయ సంజితమానస్ సువర్గ

అభ్యంతరమతమప్సుభేషజమిస్వాన్వన్మూనయతి అప్సులా అశ్వచ్చుష్టం హరేమన్నాప్సవేరప్సవల్పూనయతి హేరాశ్చాప్సుప్రవిష్టం సదేవాబంధే బహువా అశ్వమేషగుణగచ్చతి

సంహరి ప్రకృతస్థావ్రామయతి శమేవ దేవాజం లోకముజ్జయంతే స్వమేవృంధే హరిజీవనమన పరేంద్రం వాజం.

హిరణ్యమద్రవలవహతి అమృతం వై హిరణ్యం అమృతం తు భగవోక అమృతేవర్గే తవచే ప్రతిరక్షతి శరవానం భవతి సదాయ పురుషస్

సత్సవనేస్తువే హనుర్త ప్రజాపతి ప్రజాపతి బాధవతే ధర్మాభ్యంజనే అన్నం వై బాధ అన్నమేవరుంధే శ్రీవిష్టవతే శత్రువనే శైజ్యా వై విష్ణవ పశవశ్రుతి శైజ్యమేవే బృహదంత్యం భవతి అంతమేవైనమయే బృహదంత్యా ప్రజా వేధే ప్రజానామే వైదేన శూయతే.

ఏనయనభిరస్థూయనే వ్యోమతులైక్యాలేవీర్యాన్భవతి వ్యోమాగ్యజై సమాహు వ్యోమేతేనగచ్చతి ప్రతిపిషదంద్రాక్షతమిత్యాకానాగం రోజతే తస్మాజపేన కంచన ప్రత్యవలోహే అవి దేవతానాగం రోజతే నాగలమిత్యాదా వేమతేభవతి నాగమగంధి

తద్వారోణయమ్రీణాది సూష్ణేంభయక్షమాదాది అశ్వివాయ్రేరా ప్రతిపదే కృష్ణ.

ేవాజిదం వీరం భావే విజరప్రయం వాహనందే క్షీరం వాగరే సదాంశిరత్తే హరణభాగాయ శిరోపచందేన నమస్కరోతి నమస్కారో సమావర్తిత.

అగ్నిరమృతమవత్తరేహ్యోరజనయత్సురేతాయిషేరుపరింతేజానక్షుకిరేతోరిక్షుకిరేతోరిశిక్షంతోరీకే అగ్నిష్టమరవత్యంజుమానక్షుస్థాధిజనయత్సూరయ అగ్నేరాజోర్ధమస్త ప్రభూతో భూరామదేషు స్మృతయస్తమస్త అగ్నే సహంతమామర్థ్యుమ్నస్య ప్రాసహారయం విశ్వాయస్తరుషణీరభ్యాసావాదేషు సహ సమగ్నే మృతనా సహం రజం సహస్తాభర

సత్యం సత్వేదు సత్యం అనాగమిష్యతోపానమిచ్చే సంకల్పానముచ్చా బృహపాదాయ సదవిశ్వా

వాదయామి ఇదమస్మాకమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం పరమోస్మాకం ప్రజాస్మాకం క్షీరాస్మాకం తస్కేదం వర్క్షేద ప్రాణమాయమేణమేణమరాజామిమస్మాకమస్మాకమృతమస్మాకం దేవస్మాకం బ్రహ్మాత్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం భగవోస్మాకం ప్రజాస్మాకం క్షీరాస్మాకం తస్మాదమం నిర్భయ బహుమాపుష్యాయమపుష్యాపుత్రమరౌజేదం వర్క్షేద ప్రాణమాయం నవేష్టయామేణమేణమరాంతం బాధరామి శిరమస్మాకమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం ప్రజాస్మాకం క్రీడాస్మాకం అస్మాకమం నిర్భయమహుమాముష్యాజనముష్యాత్మృహస్పదే తస్కేదం వర్క్షేద ప్రాణమాయమేణమరాజామి శిరమస్మాకమస్మాకమృతమస్మాకం దేవోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం ప్రజవోస్మాకం ప్రజాస్మాకం వీరాస్మాకం తస్మాదమం నిర్భయ ముష్యాయణముష్యాత్రమోజాతేమానవోజైరం వర్చస్థేన ప్రాణమాగం నివేశయామేరమరాదయామి హియమస్మాకమభ్యం నమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం మదవోస్మాకం ప్రజాస్మాకం వీరాస్మాకం అస్మాకమం నిర్వ్రజామోగామశ్యాయమోష్యాపుత్రమరోన సర్హేణాం పాశాన్మావే సత్యేదం వర్క్షేద ప్రాణమాయం నివేష్టయామేణమేణమరాంతం పాదయామి శిరమస్మాకమధ్యం నమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం భగవోస్మాకం ప్రజాస్మాకం యజ్ఞాస్మాకం అస్మాకమం నిర్భయమోగమాముష్యాయమోష్యాపుత్రమరోజ సామాదం వర్క్షేద ప్రాణమాయమేష్టయామేణమేణమరాంతం పాదయామి శిరమస్మాకమభ్యం నమస్మాకమృతమస్మాకం తేజోస్మాకం బ్రహ్మాస్మాకం స్వరస్మాకం యజ్ఞోస్మాకం భగవోస్మాకం ప్రజాస్మాకం యజ్ఞాస్మాకం అస్మాకమం నిర్భయమహుమాముష్యాయమముష్యాపుత్రమరోజః సోమ